శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 15వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 35 సెకండ్లుగా వస్తుంది. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారం, సమ్మిళిత వృద్ది ద్వారా ఆ సవాళ్లను అధిగమించాలని, మానవాళి వికాసానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలవుతుందన్న ధీమాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయని తెలిపారు. భారత్ చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంబడి చైనా సైనిక మోహరింపులు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది. ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత సామర్థ్యానికి నిదర్శనమని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియటం దేశానికి గర్వకారణమని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం రూపొందాలని ఆయన ఆకాంక్షించారు. వర్షాల నేపథ్యంలో రాష్టంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. మలేరియా, డెంగీ, స్క్రబ్ టైఫస్, టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న అంకురార్పణ జరిగింది. ఈ రోజు సాయంకాలం ధ్వజారోహణం నిర్వహిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. తిరుమల స్వామివారి దర్శనానికి తిరుపతిలో భక్తులకు జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్ల జారీని ఈ నెల 19వ తేదీ వరకు నిలిపివేశారు. ఈ నెల 21న దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టోకెన్లను 20వ తేదీన జారీ చేస్తారు. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు కోస్తా జిల్లాలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:03 దాటి 40 సెకండ్లు కావస్తుంది. వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆర్చరీ ప్రపంచకప్లో స్వర్ణపతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. విజయవాడ గ్రౌండ్ నుంచి ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం కొనసాగిందని, రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచాడని వారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమ పద్దతిలో అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారిని 4 మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. ఇక ఈరోజు సాయంకాలం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొంటారు. రేపు ఉదయం తిరుమలలోని పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను, ఈవీ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఒక వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: ప్రజలందరూ పెన్షన్లకు అవసరమైనటువంటి ధృవపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా జత చేసి సచివాలయాల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మంచానికే పరిమితమైన వారు, నడవలేని వృద్ధులు కూడా ఆందోళన చెందవద్దు. సచివాలయ సిబ్బంది నేరుగా మీ ఇంటికి వచ్చి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ నెల 16వ తారీఖు లోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
1: దక్షిణాఫ్రికాలోని డర్బన్ ఇనందలో ఉన్న ఫీనిక్స్ సెటిల్మెంట్లో మహాత్మాగాంధీ, కస్తూర్బా గాంధీల నివాసమైన సర్వోదయ హౌస్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించి నివాళులర్పించారు. అలాగే దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి వేదికగా నిలిచిన ఇండియన్ ఒపీనియన్ పత్రికను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ను కూడా శాసనసభాపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఫీనిక్స్ సెటిల్మెంట్, పీటర్ మార్జిట్బర్గ్ రైల్వే స్టేషన్ పరిరక్షణ పనులు, భారత్ దక్షిణాఫ్రికా మధ్య విద్యా సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఫీనిక్స్ సెటిల్మెంట్ సత్యాగ్రహ జన్మస్థలానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలను మహాత్మాగాంధీ ఇక్కడే మానవాళికి అందించారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో

0: లో భాగంగా నిర్వహిస్తున్న మహిళల బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు జెండా ఊపి ప్రారంభిస్తారు. మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ హాజరు కానున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలిస్తారు. అధికారులతో సమావేశమై భద్రత, వేదిక, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: సర్వ విఘ్నాలు తొలగించే దైవం విఘ్నేశ్వరుడు. భవిష్యత్తులో ఇక్కడ రాబోతున్నటువంటి పోర్ట్ గాని, పరిశ్రమలు గాని, మన అమరావతి పనులు గాని, రాష్ట్ర అభివృద్ధి గాని ఎక్కడా కూడా ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలనే ఉద్దేశంతో లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైంది. కర్ణాటక నుంచి ఒక ప్రత్యేక బృందం కూడా వచ్చి వారు ఈ తీర ప్రాంతంలో అభివృద్ధి కోసం కావాల్సినటువంటి యాగాలు కూడా, ఇక్కడ సౌర యాగం ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మరి సిద్ధమవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ 10 రోజులు జరిగే ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఆస్వాదిస్తూ స్వామివారి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతాం.
0: మరోవైపు మచిలీపట్నంలోని మంగినపూడిలో ఏర్పాటు చేసిన మహాగణపతిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులతో పాటు పంట నిల్వ గిడ్డంగుల నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో ప్రజలు భాగస్వాములు కావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ సేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17వ తేదీన సాయంకాలం ప్రతి ఇంట్లో ఆశీసుల దీపం వెలిగించాలని కోరారు. సేవాభావంతో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో వినాయక చవితి సందర్భంగా 16,000 మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని గవర్నర్ ఆలయ కమిటీకి అందజేశారు. తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించడంతో పాటు ఒడిషా, బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
5: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
6: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
5: ఆహా, బాగుంది మీ వర్ణన. ఇంకా
6: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
5: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
6: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
4: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
4: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
4: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
4: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
7: అయితే సినిమాకి వెళ్దామా?
5: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
8: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్కి వెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
7: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు,
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలని
2: ఇండియా 2026 ఐదవ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ మహాసాగర్ ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమీ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఒకే వేదికపై తీసుకురావడానికి, ఆవిష్కరణలు, తయారీ, పెట్టుబడులు, ప్రతిభను పెంపొందించేందుకు ఇది ఒక ప్రధాన వేదికగా నిలుస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కీలక ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, వ్యూహాత్మక సమావేశాలు ఉంటాయని తెలిపింది. సెమీకండక్టర్ తయారీ, ఆధునిక సాంకేతికతలతో పాటుగా ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారని ఆ శాఖ పేర్కొంది. గ్లోబల్ సెమీకండక్టర్ భాగస్వామిగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు, భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు భారతీయ అంతర్జాతీయ కంపెనీలకు ఈ సదస్సు ఒక అద్భుత అవకాశం అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజస్థాన్ పట్టణ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ది విధానాలకు రాజస్థాన్ ప్రజలు మరోసారి పూర్తి మద్దతిస్తున్నారని స్పష్టమైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు చేర్చడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావడానికి ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని బలపరుస్తుందని తెలిపారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్ల, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట పార్టీ అధ్యకులు రామచంద్రరావు పాల్గొంటారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ మహాసాగర్ ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ 19వ సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తూ ఆసియన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో వియత్నాం ముఖ్యమైన భాగస్వామిని పేర్కొన్నారు. గత 3 ఏళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపారు. వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రుంగ్తో జరిగిన సమావేశంలో రక్షణ రంగ సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, అంతరిక్ష రంగం వంటి వివిధ అంశాలపై చర్చించారు. భారత్ వియత్నాం దౌత్య సంబంధాల స్మరణోత్సవాల సందర్భంగా వచ్చే ఏడాదిని భారత్ వియత్నాం స్నేహ సంవత్సరంగా పాటించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ సదస్సు విజయవంతమైందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా దేశాల అధినేతలు స్వయంగా హాజరు కావడం ద్వారా భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాద చర్య ఏదైనా అది ఒక నేరపూరి చర్యనని బ్రిక్స్ దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయని, అంతేకాకుండా పెహల్గామ్ దాడిని ఖండించాయని మంత్రి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అవలంబించాలని, ఉగ్రవాదం ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరిని బ్రిక్స్ తిరస్కరించిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు.
3: The BRICS was very clear that any act of terrorism is criminal, and they in fact explicitly recognized Pahalgam attack. They condemned terrorism in all its forms and manifestations, including cross-border terrorism, and emphasized the zero tolerance for terrorism, rejected double standards in countering it.
2: Akashavani vartalu vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్స్ ఎలాంటి ఛార్జీలు విధించలేరని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నయాభారత్ నషా ముక్త్ భారత్ ఉద్యమం ఇప్పటి వరకు 34,54,00,000 పైగా పౌరులకు చేరుకుందని సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో 13,70,00,000 మంది పైగా యువత, 10,64,00,000 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 1,67,000 పైగా నషా ముక్తి మిత్రులు ఈ ప్రచారంలో పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాస్ పంత్ తెలిపారు. దేశవ్యాప్తంగా 31,40,000 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టుగా వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా 10,00,000 పైగా పౌరులు భాగస్వాములుగా చేయటమే మంత్రిత్వ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల చివరి నాటికి జాతీయ స్థాయి సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 1033 హెల్ప్ లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు అత్యవసర సమయాల్లో ఆపరేటర్లు కూడా తమ సేవలు కొనసాగిస్తారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2018లో ప్రారంభించిన ఈ హెల్ప్ లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వైద్య అత్యవసరాలు, అంబులెన్సులు, క్రేన్లు, పెట్రోలింగ్ వాహనాల సమయం, అలాగే ఫాస్టాగ్ సమస్యలకు ఇది సహాయపడుతుంది. ఒమన్ తీరంలో హర్ముజ్ జలసంధి సమీపంలో పనామా జెండా కలిగిన చమురు ట్యాంకర్పై జరిగిన దాడితో అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చట్టవిరుద్దమైన మార్గాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ముప్పుపై ముందే హెచ్చరికలు జారీ చేశామని ఐఆర్జీసీ పేర్కొనగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. గత నెలలో ఇరాన్ క్షిపణి దాడి వల్ల ఈ ట్యాంకర్ నిరుపయోగంగా మారిందని, ఒమెన్ తీరంలోని సమయంలో ఇరాన్ డ్రోన్ మరోసారి దాడి చేసిందని వెల్లడించింది. మరోవైపు ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో ఒక నావికుడు గల్లంతైనట్టుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ అధ్యక్షతన జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనం విజయవంతమైందిగా యుఎస్ విశ్లేషకులు మైఖేల్ కుగెల్మాన్ అభివర్ణించారు. భిన్నాభిప్రాయాలు గల దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో భారత్ సమర్థత న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని బ్రిక్స్ కూటమి చాటుతోందన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో రష్యా అధ్యకుడు పుతిన్, చైనా అధ్యకుడు జిన్పింగ్ సహా పలువురు దేశాల నేతలు పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో సగం, జీడీపీలో 40% ప్రాతినిధ్యం వహించే 11 దేశాలు ఈ సదస్సులో ఏకగ్రీవంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఆమోదించాయి. ప్రపంచ వాణిజ్యం దెబ్బతీస్తే ఏకపక్ష సుంకాలపై ఈ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరు, వివాదాల శాంతియుత పరిష్కారం వంటి అంశాలపై సహకారం అందించాలని కోరింది. పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ ను బలోపేతం చేయడంతో పాటుగా సభ్య దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించడం ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశమని కుగెల్మాన్ పేర్కొన్నారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లడాక్, జార్ఖండ్, ఒడిస్సా, రాజస్థాన్లో ఉరుములు మెరుపుతూ కూడిన వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు.

0: యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

మీరు ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరైతే మన విత్ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ సౌజన్య కూడా బోలెడని విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, అలాగే మంచి మంచి స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది అప్ టు 11 o'clock వరకు. ముందుగా రిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకొని అందరూ హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:21 దాటి 20 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్పోయాం కాఫీ టైంలోకి. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఎప్పుడు స్టోరీ షేర్ చేస్తా కదా, మరి ఇవాళ స్టోరీ ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక ఈగను పారదర్శక గాజు సీసాలో పెట్టి దాని మూతను కొద్దిగా తెరిచి ఉంచాడు. ఈగ ఏం చేసింది, సీసా గోడల వైపు చూస్తూ బయటకు వెళ్ళడానికి గాజు గోడలపై బలంగా గుద్దుకోవడం మొదలుపెట్టింది. పదే పదే సీసా గోడలను ఢీకొట్టి అలసిపోయింది. కానీ పైన కొద్దిగా తెరిచి ఉన్న మార్గాన్ని చూడలేకపోయింది. చివరికి ప్రయత్నం విరమించుకుంది. మరొక ఈగ అదే సీసాలో పడినప్పుడు అది చుట్టూ గమనించి పైకి ఎగిరి సులభంగా మూత తెరిచి ఉన్న మార్గం ద్వారా బయటపడిపోయింది అనమాట. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, సమస్య ఎదురైనప్పుడు ఒకే మార్గంలో ప్రయత్నించి విఫలమైతే నిరాశపడకూడదు. కోణం మార్చి ఆలోచిస్తే ఎప్పుడూ ఏదో ఒక కొత్త దారి కనిపిస్తుంది అదనమాట. ఇంకా మరిన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. డే స్పెషల్స్ అన్నీ మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజీ సౌజన్య. మీరైతే కార్తిక్ పాడిన జనత అయితే గనక మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:27 దాటి 35 సెకండ్లు కావస్తుంది. మనం విన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో నేనైతే స్టోరీ షేర్ చేసేసా. మరి ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. మరి 15 సెప్టెంబర్ మన దేశంలో ఒక ఐకానిక్ స్పెషల్ డే ఉందన్నమాట. అదే దూరదర్శన్ డే. 1959 సెప్టెంబర్ 15 ఒక చిన్న ప్రయోగంగా ప్రారంభమై ప్రతి భారతీయుడి ఇంట ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయిన మన దూరదర్శన్ ఆవిర్భించిన రోజు ఇదన్నమాట. ఢిల్లీలో ప్రసిద్ధ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా మొదలైన ఈ జర్నీ మన దేశంలో వినోదానికి సమాచారానికి తొలి మార్గదర్శిగా నిలిచింది. ఇంకా దీని ఈ దూరదర్శన్ గురించి చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. ఇంకా నేనైతే డే స్పెషల్స్ గురించి, దూరదర్శన్ డే గురించి మాట్లాడుతున్నా కదా, మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:34 దాటి 28 సెకండ్లుగా వస్తుంది మనవున కాఫీ టైంలో. మరి సుర్మణి పండిట్ రవిశంకర్ గారు స్వరపరిచిన ఆ క్లాసిక్ ఫ్లూట్ ట్యూన్ తిరిగే నెమలి కనులోగో, ఆ అనుభూతిని మాటలు చెప్పలేం. అంతే ఇంకా ఇంకా మహాభారత్, రామాయణ్, చిత్రహర్, కృషి దర్శన్, మన తెలుగు ప్రాంతాల్లో రుద్రాగాలు, పడమటి గాలి, ఇంకా ఆదివారం వచ్చిందంటే టీవీ ముందే ఇల్లంతా సందడి. అంతేకాదు దూరదర్శన్ కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, విద్య, వ్యవసాయం, జాతీయ సమైక్యతను ప్రచారం చేయడంలో దూరదర్శన్ చూపిన ప్రభావం అసమానం.

బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్తో మొదలై కోట్లాది మంది భారతీయుల జీవితాల్లో రంగులు నింపిన ఏకైక నోస్టాల్జిక్ బ్రాండ్ దూరదర్శన్. ఆనాటి ఆత్మీయ అనుభూతులకు, ఆ తిరుగులేని జ్ఞాపకాలకు సెల్యూట్ చేస్తూ హ్యాపీ దూరదర్శన్ డే. ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:41 దాటి 9 సెకండ్లుగా వస్తుంది. మనం కాఫీ టైంలో నేనైతే దూరదర్శన్ డే గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా, కళ్ళు మూసుకుని ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ఆదివారం సాయంత్రం 4 గంటలు ఇంటి పైన యాంటీనా సెర్చ్ చేస్తూ ఒకరు వస్తుందా వస్తుందా అని అరుస్తూ ఉంటే ఇంట్లో మిగతా వాళ్ళంతా బ్లాక్ అండ్ వైట్ టీవీ ముందు లైన్లో కూర్చుని ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆ గోల్డెన్ డేస్ గుర్తున్నాయా? అసలు మన తెలుగు ప్రజల విషయానికి వస్తే దూరదర్శన్ అనుబంధం మరింత వీడదీరాంది. మన డిడి సప్తగిరి తీసుకొచ్చిన సీరియల్స్, ఈవినింగ్ ప్రోగ్రామ్స్ మన ఇంటి ముచ్చట్లుగా మారిపోయాయి. ఋతురాగాలు, అన్వేషిత, పడమటగాలి, అంతరంగాలు, ఈ సీరియల్స్ వస్తున్నాయంటే వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయేవి. ఇంకా గురు శుక్రవారాల్లో వచ్చే చిత్రలహరి పాటల కోసం, ఆదివారం సాయంత్రం వేసే ప్రాంతీయ హిందీ సినిమాల కోసం వారం మొత్తం క్యాలెండర్ వైపు చూస్తూ ఎదురు చూసేవాళ్ళం. ఓటీటీలు, 4K స్క్రీన్లు, వేల సంఖ్యలో ప్రైవేట్ ఛానళ్ళు వచ్చినా ఇంట్లో అందరం కలిసి కూర్చుని ఒకే స్క్రీన్ వైపు చూస్తూ నవ్వుకున్న ఆ అమాయకత్వ రోజును ఏ ఓటీటీ ఇవ్వలేదు. రూపాయి ఖర్చు లేకుండా ప్రతీది, అంటే రామాయణం నుంచి ప్రతి హిందీ మూవీ వరకు కూడా అన్నీ ప్రసారం చేస్తూ ఒక సాంస్కృతిక సారథిలా, ఇంకా ప్రజాస్వామ్య సమాచార వ్యవస్థగా నిలబడిన ఏకైక బ్రాండ్ ఏంటిది అంటే మన దూరదర్శన్. ఇది కేవలం ఒక టీవీ ఛానల్ మాత్రమే కాదండి, ప్రతి భారతీయుడి చిన్ననాటి జ్ఞాపకాల ఇల్లు. ఈరోజు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లతో కూర్చుని మీ చిన్నప్పుడు దూరదర్శన్లో ఏ ప్రోగ్రాం బాగా నచ్చేది అని అడిగి చూడండి. వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆ ఆనందాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో

9,50,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. ఇంకా స్టూడియోలో సంబంధిస్తే 7:50 దాటి 30 నిమిషాలు కావస్తుంది మనం కాఫీ.

మరి గ్లోబల్ వైడ్గా జరుపుకునే మరొక మోస్ట్ పవర్ఫుల్ డే కూడా ఉందండి. అదే అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం అన్నమాట. 2007లో ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలను, ప్రజల హక్కులను సెలబ్రేట్ చేసుకోవడానికి కేటాయించబడిందన్నమాట. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వం అని అబ్రహం లింకన్ గారు చెప్పిన మాట గుర్తుందా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఈ రోజుకి ఉన్న ప్రాముఖ్యత చాలా పెద్దది. కేవలం ఓటు వేయడమే కాదు, మన హక్కుల్ని కాపాడుకోవడం, ప్రశ్నించడం, సమాజంలో మార్పు కోసం మన గొంతును కలపడం ఈరోజు ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి దీని గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 7:56 దాటి 19 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో నేనైతే మాట్లాడుతున్నా కదా అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం గురించి. ఈ రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడంలో డిజిటల్ మీడియా, సోషల్ అవేర్నెస్ ద్వారా యంగ్ జనరేషన్ చూపుతున్న చొరవ నిజంగా అద్భుతం అండి. రాజ్యాంగం ఇచ్చే ప్రతి హక్కు ఒక బాధ్యత. మన సమాజంలో వచ్చే ప్రతి మార్పుకి మనమే మూలం. పాలనలో ప్రజల భాగస్వామ్యమే అసలైన ప్రజాస్వామ్యం. లెట్స్ రెస్పెక్ట్ అండ్ సెలబ్రేట్ అవర్ డెమోక్రసీ. ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:56 దాటి 56 సెకండ్లు కావస్తుంది. ఈనాటి కాఫీ టైంకి బాయ్బాయ్ చెప్పేస్తూ మీకోసం మా సదహనను అంటూ మహానటి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు తిరుమలలో పర్యటిస్తారు. ఈ రోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్ ఇనందలో ఉన్న ఫీనిక్స్ సెటిల్మెంట్లో మహాత్మాగాంధీ కస్తూర్బాగాంధీల నివాసమైన సర్వోదయ

హౌస్ను శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రలు సందర్శించి నివాళులర్పించారు. అలాగే దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష పోరాటానికి వేదికగా నిలిచిన ఇండియన్ ఒపీనియన్ పత్రికను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ను కూడా సందర్శించారు. ఆర్చరీ ప్రపంచకప్లో స్వర్ణపతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఒక వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్ల కోసం రాష్ట ప్రభుత్వం అవకాశం కల్పించిందని, పింఛన్ల కోసం ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులతో పాటు పంట నిల్వ గిడ్డంగుల నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. మచిలీపట్నాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగేనపూడి సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. అనకాపల్లిలో వినాయక చవితి సందర్భంగా 16,000 మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని ఒడిషా గవర్నర్ కమ్మంపాటి హరిబాబు నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. పల్నాడు జిల్లాలో ఇద్దరు మావోయిస్టు సభ్యులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. వీరిద్దరూ మావోయిస్టు సంస్థకు సహాయకులుగా, అర్బన్ డెన్ క్లీపర్లుగా పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. సిద్ శ్రీరామ్ పడిన 18 pages మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:08 దాటి 8 seconds కోసం వెయిట్ చేస్తున్నా, 8 seconds అనమాట. మనం ఎంటర్పోయాం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఈరోజు ఏం మాట్లాడదాం అంటే, ఎందుకో గుండెలో ఒక చిన్న ఆలోచన మెదిలిందండి. నిన్న ఉదయాన్న రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒకరి ముఖం చూశాను, కొండంత బాధను మోస్తున్నట్టు చాలా దిగులుగా ఉన్నారు. ఇంకొకరిని చూశాను, వేల సమస్యలు ఉన్న చిరునవ్వుతో ముందుకెళ్తున్నారు. అప్పుడే నాకు డాక్టర్ వెండయ్యర్ చెప్పిన ఒక అద్భుతమైన మాట అయితే గుర్తొచ్చింది, బాధపడకండి లేదా మిమ్మల్ని మీరే ప్రేరేపించుకోండి, ఏది చేయవలసి వచ్చినా అది ఎల్లప్పుడూ మీ ఎంపికే. ఈ మాట అయితే చెప్పారనమాట. వినడానికి ఎంత సహజంగా ఉందో లోతుగా ఆలోచిస్తే అంతే శక్తివంతంగా ఉంటుందన్నమాట. మరి దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూశారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్భారతి ఎఫ్ఎం 101.39. మీ అజయ్ సౌజన్య. మీరు అది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా ఆర్యమూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక సాగర్ పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:17 దాటి 17 సెకండ్లకు వస్తుంది మనమున గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో డైర్ చెప్పిన అద్భుతమైన మాట గురించి అయితే మాట్లాడుతున్నా కదా. మన జీవితంలో రోజు ఏదో ఒక తుఫాను వస్తూనే ఉంటుందండి. ఆఫీస్లో ప్రెషర్, రిలేషన్షిప్లో గొడవలు, అనుకున్నది జరగకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా మన ప్రమేయం లేకుండా మన జీవితంలోకి వస్తాయి. కానీ వాటిని చూసి కొలబడిపోవాలా లేదా వాటిని దాటుకుని ముందుకు వెళ్ళాలా అనేది పూర్తిగా మన చాయిసే. పరిస్థితులు మన చేతిలో ఉండకపోవచ్చు కానీ మన స్పందన ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. సో ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఇంకా దీని గురించి చిన్న ఎగ్జాంపుల్ కూడా తర్వాత మాట్లాడతాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా హ్యాపీ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ చరణ్ పాడగా కులశేఖర్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:23 దాటి 14 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో డైరెక్ట్ చెప్పిన మాట గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. ఏదైనా ఒక అద్భుతమైన మాట చెప్పుకోవాలంటే ఈయన మాటే, బాధపడకండి లేదా మీరు మిమ్మల్ని ప్రేరేపించుకోండి, ఏది చేయవలసి వచ్చినా అది ఎప్పుడు మీ ఎంపికే అని. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనండి. వర్షం పడుతుంది అనుకోండి, అయ్యో వర్షం పడుతుంది నా పనులు పాడైపోయాయి అని ఇంట్లో కూర్చుని బాధపడడం ఒక ఎంపిక. అరే వర్షం పడుతుంది, ఒక వేడివేడి టీ తాగి వేరే ఏదైనా కొత్త పని మొదలు పెడదాం అని ఉత్సాహంగా మారడం మరొక ఎంపిక. బయటపడే వర్షం ఒకటే కానీ మన మనసు తీసుకునే నిర్ణయమే మన రోజంతా ఎలా ఉండాలో చెప్తుందన్నమాట. సో మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. గతం మనల్ని బాధ పెడుతూ ఉంటే దాన్ని పట్టుకునే ఆడటం వల్ల ఆ గతం అనేది మారదు. కానీ ఈ క్షణం నుంచి మనల్ని మనం మోటివేట్ చేసుకుంటే మన భవిష్యత్ మాత్రం ఖచ్చితంగా మారుతుందండి. అదనమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే డార్లింగ్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక సూరజ్ అండ్ ప్రశాంత్ని పాడగా అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ

సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:30 దాటి 45 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే డయర్ గారు చెప్పిన మాట గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. జనరల్గా బాధపడడానికి 1000 కారణాలు ఉంటాయి. మన జీవితాన్ని మనం ప్రేమించడానికి ఒక్క బలమైన కారణమైనా వెతుక్కోవాలి. ఎందుకు అంటారా, మన జీవితానికి మనమే డైరెక్టర్. మనం హీరోగా నిలబడాలన్నా లేక బాధితుడుగా మిగిలిపోవాలన్నా మనమే నిర్ణయించుకోవాలి. సో ఏ పాత్ ఎలా సెలెక్ట్ చేసుకుంటామనేది మన మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంతే కదా, వేరే వాళ్ళు వచ్చి నిన్ను నువ్వు అలా చేయి ఇలా చేయి అంటే మనం వింటావా? వినం కదా. సో మన పాత ఏంటో మనకు తెలుసు. సో మంచి పాత్ సెలెక్ట్ చేసుకుంటే మంచి వైపు వెళ్తాం, లేదు బాధితుడిగా మారిపోవాలంటే చెడ్డ పద్ధతి సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే కుమారి 21 F నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక యాసిన్ పాడగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి అండ్ అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:37 దాటి 53 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే డైర్ చెప్పిన మాట గురించి మాట్లాడుతున్నా కదా, ఆ ఒక్క మాటలోనే ఒక గొప్ప జీవన సూత్రం ఉందండి. మనం చాలాసార్లు నాకు ఈ పరిస్థితి వల్ల బాధ వచ్చింది, ఆ మనిషి వల్ల నా మూడ్ పాడైంది అని ఇతరులపై నెట్టేస్తూ ఉంటాం. కానీ నిజానికి మనకు కలిగే ప్రతి అనుభూతికి, ప్రతి భావోద్వేగానికి ఎవరో బాధ్యులం కాదండి, మనమే బాధ్యులం. బాధపడడం చాలా తేలికైన దారి. ఎందుకంటారా, దానికి ఎలాంటి ప్రయత్నం అక్కర్లేదు, కేవలం పరిస్థితులకు లోనైతే చాలా. అంటే ఆ సిచ్యువేషన్ని గుర్తు చేసుకుంటే అలా బాధపడుతూ సరిపోద్ది, ఏమి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, అది తలుచుకుంటేనే బాధ కలిగిస్తుంది. కానీ అదే బాధలోంచి బయటపడి నేను దీనికంటే స్ట్రాంగ్, నేను దీనికంటే శక్తివంతంగా పనిచేయగలను అని మనల్ని మనమే ప్రేరేపించుకుంటే దానికి కావాలి కొంత ధైర్యం, కొండంత ఆత్మవిశ్వాసం. సో ఏది కష్టమో దానికి ఎప్పుడు కూడా ఎక్కువ బర్డెన్ పెట్టాల్సిందే. ఈజీగా ఉన్నది ఎప్పుడు బాధపడతాం, కష్టంగా ఉన్నది ఎప్పటికైనా సుఖపడతాం అదనమాట. ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడదాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్యుభారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు జ్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తీక వచ్చింది శ్రీకాంత్ పాడిన గోపి సుందర్జన్ మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 2:45 17 సెకండ్గా వస్తుంది. మనోన గుడ్ మార్నింగ్ విజయవాడలో, ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మీరైతే డైరెక్ట్ చెప్పిన మాట గురించి మాట్లాడుతున్నారు కదా, ప్రతి ఉదయం నిద్ర లేవగానే మన ముందు రెండే రెండు దారులు ఉంటాయి. అదేంటిదంటే ఫస్ట్ థింగ్, సమస్యలను రోజు తలుచుకుంటూ నిరాశతో గడప, అది ఒకటి. రెండోది ఏంటంటే ఎదురయ్యే ప్రతి సవాల్ను ఒక అవకాశంగా మార్చుకుని ఉత్సాహంగా అడుగు ముందుకు వెళ్ళడం. ఈ రెండు మన చేతిలో ఉన్న ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్ అనమాట. ప్రతి దానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కదా, అలాగే ఇలా మన నిద్ర లేవగానే పాజిటివ్ దారి ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది అన్నమాట. సో మనం ఏ దారి ఎంచుకుంటాం అనేది పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది. ఈరోజే ఈ క్షణమే మనల్ని ప్రేరేపించే దారిని ఎంచుకోవాలి. అంటే మ్యాక్సిమం గుడ్ వైపు వెళ్ళాలన్నమాట. అంటే రోజు సమస్యలు తలుచుకుంటూ బాధపడాలన్నది కాదు, ప్రతి సవాల్ను ఒక అవకాశంగా చూసుకొని అడుగు ముందుకు

మనలోని ఆత్మవిశ్వాసం మాత్రం ఎప్పటికీ శాశ్వతం. ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నాం. స్టే ట్యూన్ టు విద్యుత్ భారతి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకు

0: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా తులసి మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక సాగర్ అండ్ చిత్ర గారు పాడగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:52 దాటి 52 సెకండ్లు కావస్తుంది మనవనం. గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే డైర్ చెప్పిన మాటల గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. ఇంకా ఏంటి అంటే కనుక మనం జనరల్గా మన చేతుల్లో ఏముండదు చెప్పండి, గతమా, ఎప్పటికే జరిగిపోయింది, దాన్ని మార్చలేం, దాని గురించి ఏడవటం కూడా వృధా. ఇంకా భవిష్యత్ అంటారా, ఇంకా రాలేదు, దాని గురించి కూడా భయపడడం అనవసరం. ఇంకా మరి మన చేతుల్లో ఉంది ఏంటిదంటారు, వర్తమానమే కదా. ఈ క్షణంలో మనం ఎంచుకునే ఆలోచనే మన రేపటి జీవితాన్ని నిర్ణయిస్తుందన్నమాట. ఒకే రకమైన ఓటమిని ఇద్దరు వ్యక్తులు చూశారనుకోండి, అంటే లైక్ మొదటి వ్యక్తి నా పని అయిపోయింది, నాకేది కలిసి రాదు అని మొదలు కూర్చుంటే రెండో వ్యక్తి ఈ ఓటమి నాకు ఒక గుణపాఠం నేర్పింది అని తదుపరిసారి ఇంకా మెరుగ్గా చేస్తాను అని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తాడు. ఇక్కడ ఓటమి ఒక్కటే కానీ ఇద్దరి ఎంపిక వేరు. సో ఎలాంటి ఎంపిక ఎంచుకోవాలనేది మన మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఈ రోజు నుంచి ఒక కొత్త నిర్ణయం తీసుకుందాం. ఎంత పెద్ద కష్టం వచ్చినా నేను దీన్ని దాటగలను అని మనస్ఫూర్తిగా నమ్ముదాం. మనల్ని మనమే ప్రేరేపించుకుందాం. నవ్వుతూ ఉండండి, రాకింగ్ చేస్తూ ఉండండి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:54 దాటి 9 సెకండ్లు కావస్తుంది. ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను ఫ్రమ్ ద మూవీ ఆనంద్ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక కేఎం రాధాకృష్ణన్ అండ్ శ్రేయ ఘోషల్ పాడగా కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా వేటూరి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారం, సమ్మిళిత వృద్ది ద్వారా ఆ సవాళ్లను అధిగమించాలని, మానవాళి వికాసానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలవుతుందన్న ధీమాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియటం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్.

అని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం రూపొందాలని ఆయన ఆకాంక్షించారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. మలేరియా, డెంగీ, స్క్రబ్ టైఫస్, టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న అంకురార్పణ జరిగింది. ఈ రోజు సాయంకాలం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. తిరుమల స్వామివారి దర్శనానికి తిరుపతిలో భక్తులకు జారీ చేసే SSD టోకెన్ల జారీని ఈ నెల 19వ తేదీ వరకు నిలిపివేశారు. ఈ నెల 21న దర్శనానికి సంబంధించిన SSD టోకెన్లను 20వ తేదీన జారీ చేస్తారు. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు కోస్తా జిల్లాలు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 9:08 దాటి 39 సెకండ్లు కాదు 42 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటర్ పేయం త్వరగా హుషారుగా. మీరైతే మిచ్చి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక విజయప్రకాష్ అండ్ అనిత పాడగారు, రామజోగేశ్ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఈ జోరుగా హుషారుగాలో ఏం మాట్లాడుకుందామంటే, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక వండర్ఫుల్ పర్సన్ గురించి. ఏంటి పర్సన్ అనగానే ఎవరా పర్సన్ అనుకుంటున్నారా? కాదండి, మన లైఫ్లో ఉండే స్పెషల్ రే ఆఫ్ ది హోమ్, ద కేరింగ్ పర్సన్ అనమాట. మీ లైఫ్లో కూడా ఒకరు ఉండే ఉంటారు కదా, మన హ్యాపీగా ఉంటే మనకంటే ఎక్కువగా నవ్వేవాళ్ళు, మనం చిన్న డిస్టర్బెన్స్లో ఉంటే మనకంటే ముందే పసిగట్టేవాళ్ళు. అసలు అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటే ఒక రకమైన సెక్యూరిటీ కదా. మరి ఆ కేరింగ్ పర్సన్ గురించి మాట్లాడుకుందాం చాలా విషయాలు ఈ జోరుగా హుషారుగాలో. స్టే ట్యూన్డ్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, కృష్ణగడ వీర ప్రేమ గాథ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ అండ్ సింధూరి విశాల్ పాడగా, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, కృష్ణకాంత్ గారి లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:16 దాటి 7 సెకండ్లకా వస్తుంది. మనమున్నాం జోరుగా హుషారుగాలో. మరి ఈ జోరుగా హుషారుగాలో నేనైతే కేరింగ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నా కదా, మరి వాళ్ళ స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి? వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పరు, మైండ్ బ్లోయింగ్ ప్రామిసెస్ చేయరు, కానీ

చిన్న చిన్న విషయాల్లోనే వాళ్ళ కేరింగ్ మొత్తం చూపిస్తూ ఉంటారు. టైంకి తినవా, ఇంటికి సేఫ్గా వెళ్ళావా, ఏమైంది రోజు డల్గా ఉన్నావు, ఇలా ఈ ఒక్క మాట చాలు కదా రోజంతా పడ్డ స్ట్రెస్ అంతా ఎగిరిపోవడానికి. అలాంటి పర్సన్స్ మన పక్కన ఉన్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం, అదే అలాంటి పర్సన్స్ లేనప్పుడు కూడా అంతే బాధపడతాం. అది కామన్ కదా, ఉన్నప్పుడు ఏ విలువ తెలీదు, లేనప్పుడు దాని విలువ ఎక్కువ తెలుస్తూ ఉండదు. అలాంటి కేరింగ్ పర్సన్ మన దగ్గర లేనప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉంటాం. మరి ఈ కేరింగ్ పర్సన్ గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విధు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఎటో వెళ్ళిపోయింది మనసు మోహి నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తీక్ పాడగా, ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేయగా అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:27 దాటి 49 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా హుషారుగాలో. ఈ జోరుగా హుషారుగాలో నేనైతే ఒక కేరింగ్ పర్సన్ గురించి మాట్లాడుతూ ఉన్నా కదా, ఒక మంచి మనసున్న మనిషి గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటారా, ఒక అందమైన బహుమతిని మన లైఫ్లోకి పంపించినందుకు. ఈ స్వార్థపూరిత ప్రపంచంలో ఎదుటివారి బాధను తమ బాధలా అనుకునేవారు, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రేమను పంచేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి ఒక నిస్వార్థమైన ప్రేమమూర్తి దొరకడం చాలా అదృష్టం అనే చెప్పాలి. అది అందరికీ దొరుకుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ దొరికితే మాత్రం వాళ్ళు చాలా అదృష్టవంతులే. ఇంకా ప్రపంచం మొత్తం ఒకవైపు ఉండి మనల్ని జడ్జ్ చేస్తున్నప్పుడు నేనున్నా నీకు అని నిలబడే ఆ ఒక్క మనిషే ఆ కేరింగ్ పర్సన్. అది ఎవరైనా కానీ, అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, అత్తమామలైనా, ఎవరైనా కానీ ఆ ఒక్క కేరింగ్ పర్సన్ ఉండడం చాలా ముఖ్యం అన్నమాట. వాళ్ల ప్రేమలో ఎలాంటి కండిషన్స్ ఉండవు. మనం కోపడినా, సగం రాత్రి ఎంత గోల్ చేసినా ఓపికగా ఉంటారు. వాళ్ళు మన లైఫ్లో ఉన్నారంటే మనం చాలా బ్లెస్డ్ అనే అర్థం అనమాట. ఇంకా ఈ కేరింగ్ పర్సన్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళు గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే నువ్వేలే అంటూ దేవుడు చేసిన మనుషుల నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక శ్రేయ ఘోషల్ పాడగా భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:39 దాటి 22 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా హుషారుగాలో. నేనైతే కేరింగ్ పర్సన్ గురించి మాట్లాడుతూ ఉన్నా కదా. మరి కేరింగ్ పర్సన్ అనగానే మనందరికీ వాళ్ళ నవ్వు, వాళ్ళ ఓపిక మాత్రమే కనిపిస్తుంది. కానీ నిజానికి వాళ్ళు చాలా ఎమోషనల్. ఎదుటివారి కళ్ళలో ఒక బొట్టు కన్నీరు చూసినా వాళ్ళ మనసు తడిసిపోతుంది. సైలెంట్గా వెళ్ళి సహాయం చేసి వచ్చేస్తారు తప్ప నేను ఇచ్చేశాను అచ్చేసానని ఎక్కడా ప్రచారం చేయరు. అది వాళ్ళ నేచర్, వాళ్ళ గొప్పతనం అనే చెప్పుకోవాలి. ఒక కేరింగ్ పర్సన్ లైఫ్లో ఉండటం అనేది ఒక రీఛార్జ్ స్టేషన్ లాంటిది. రోజంతా ప్రపంచంతో యుద్ధం చేసి అలసిపోయి వచ్చినప్పుడు ఏమైంది, అలా ఉన్నావు, నీకు తోడుగా నేనున్నాను అని చెప్పే ఒక మనిషి ఉంటే ఆ హాయి వర్ణనాతీతం. ఏమంటారు, నిజమా కాదా? సరే ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 8:52 కా వస్తుంది. మనోనం జొరగోషర్గలో మీరైతే ఒకడు మోనేజ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారు అంటే కనుక శంకర్ మహాదేవన్ పాడగా మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా ఈ జొరగోషర్గలో మనమైతే మాట్లాడుతున్నాం కదా ఒక కేరింగ్ పర్సన్ గురించి. ఒక్కటి ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ రోజులో అందరూ నాకేంటి లాభం అని ఆలోచించే వాళ్ళే ఎక్కువ. కానీ కేరింగ్ పర్సన్ మాత్రం నేను నీకు ఎలా హెల్ప్ చేయగలను అని ఆలోచిస్తారు. వాళ్ళు ఇచ్చేది కేవలం సలహాలు కాదు, దృఢమైన నమ్మకం. అలాగే వాళ్ళు చూపించేది కేవలం ఖాళీ సమయం కాదు, మన కోసం కేటాయించే ఒక వాల్యుబుల్ టైం. వాళ్ళు మాట్లాడేది కేవలం మాటలు కాదు, గాయపడిన మనసును మాన్పే మందు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, అందరికీ కేరింగ్ పంచే ఆ మనుషులకు కూడా కొన్నిసార్లు కేరింగ్ అవసరం అవుతుంది. ఏ మనిషికి కేరింగ్ అవసరం ఉండదండి చెప్పండి. వాళ్ళు ఎప్పుడూ అందరికీ ప్యాంపర్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళని ప్యాంపర్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు చిన్న టాస్క్ ఇస్తున్నా, మీ లైఫ్లో ఉన్న స్పెషల్ కేరింగ్ పర్సన్ని ఈరోజు రివర్స్లో కేరింగ్ చూపించండి. అంటే మనం ఎంత తీసుకుంటామో ఎదుటి వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో ఈ టాస్క్ అయితే మీకు ఇస్తున్నానమాట. వాళ్ళకి నచ్చిన కాఫీ ఇచ్చో, లేకపోతే వాళ్ళకి నచ్చిన వంట చేసో, ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, నీకోసం నేనున్నాను అని చెప్పండి. ఆ మాట విన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం ఉంది, అది ప్రపంచంలో ఏ సంపద ఇవ్వదండి. అదనమాట ఈ ఒక టాస్క్ ఇవాళ చేసి చూడండి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:53 కావస్తుంది. ఈనాటి జోరుగా హుషారుగాకి బై బై చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నుంచి ఎవరు పాడారంటే అర్మన్ మాలిక్ పాడిన ఈ పాట మీకోసం. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. బ్రహ్మోత్సవాల సందర్బంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్బంగా రాష్ట ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్ ఇనందలో ఉన్న ఫీనిక్స్ సెటిల్మెంట్లో మహాత్మాగాంధీ, కస్తూర్బాగాంధీల నివాసమైన సర్వోదయ హౌస్ను శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించి నివాళులర్పించారు. ఆర్చరీ ప్రపంచకప్లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఒక వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్ల కోసం రాష్ట ప్రభుత్వం అవకాశం కల్పించిందని, కొత్త పింఛన్ల కోసం ఈ నెల 16 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులతో పాటు

పంట నిల్వ గిడ్డంగుల నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. మచిలీపట్నాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. అనకాపల్లిలో వినాయక చవితి సందర్భంగా 16,000 మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని ఒడిషా గవర్నర్ కమ్మంపాటి హరిబాబు నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. పల్నాడు జిల్లాలో 2 మావోయిస్టు సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిద్దరూ మావోయిస్టు సంస్థకు సహాయకులుగా అర్బన్ డెన్ కీపర్లుగా పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మార్చి 3 నుంచి విజయప్రకాష్ పాడిన పాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:06 దాటి 32 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్ అయిపోయాం హార్బిల్లోకి. మీకు ఎంతగానో ఇష్టమైన ఎస్ఎంఎస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడిగిస్తాను. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక కోడిగుడ్డు ఉడకడానికి 10 నిమిషాలు పడుతుంది, అదే పాత్రలో 7 గుడ్లు ఒకేసారి ఉడకబెడితే

ఎన్ని నిమిషాలు పడుతుంది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మా నెంబర్ 0866243814కి మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ.

0: ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
6: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
7: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
8: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు. బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
7: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
9: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే రాబోయే చందమౌళి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని చిత్ర గారు పాడగా వేటూరు సుందరరామూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:31 దాటి 13 సెకండ్లుగా వస్తుంది. మనం హరివిల్లవు.

కోడిగుడ్డు ఉడకడానికి 10 నిమిషాలు పడుతుంది, అదే పాత్రలో 7 గుడ్లు ఒకేసారి ఉడకబెడితే ఎన్ని నిమిషాలు పడుతుంది అని అడిగాను. చాలామంది ఆన్సర్స్ పంపించారు. ముసపేట్ మహబూబ్నగర్ జిల్లా ఎం నరేష్, మెర్సి విజయ, రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా మేడం అంటూ పంపించారు. బాగున్నానండి. అలాగే ఆన్సర్ చెప్పుంటే ఇంకా బాగుండేది. విజయవాడ నుంచి నందు గుడ్ మార్నింగ్ అంటూ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ పంపించారు. హలో హలో గుడ్ మార్నింగ్ సౌమ్య గారు, ఎలా ఉన్నారు అంటూ విజయలక్ష్మి గారు పెడకొండూరు నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పెడన జోగనందన్ కాలనీ అప్పల్ రాజు గారు హాయ్ సౌజన్య గారు ఎలా ఉన్నారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మోనిషా అండ్ చల్లపందిరం నుంచి మాధురి అండ్ మోనిషా తమిళనాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాజు గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు 7 మినిట్స్ అంటూ సుమని పెడన్ నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. ఫ్రమ్ పణిసత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శివ లిఖిత శరణ్య ఫ్రమ్ దర్శి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారండి. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు, పుట్టపాకి నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిన్ని మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అశోక్ నగర్ నుంచి విజయవాడ నుంచి ఉషా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంబిక భవానీపురం నుంచి హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు, అన్ని గుడ్లు ఉడకడానికి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హర్విల్లు ప్రోగ్రామ్కి స్వాగతం అంటూ పొన్నూరు మండలం నుంచి చింతలపూడి నుండి బి ఆదాం అండ్ మల్లేశ్వర్ గారు మెసేజ్ చేశారు అండ్ శ్రీను గారు కూడా మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వేటపాలెం రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు బాగున్నారా అని పంపించారు. చాలా రోజుల తర్వాత కాదండి, బాగానే వచ్చాను. ఇంకా ముసాపేట్ మహబూబ్ నగర్ ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 30 మినిట్స్ అని పంపించారు, రాంగ్ ఆన్సర్. డి గురుస్వామి నాయుడు రొంబిచర్ల నుంచి దొడదేవరపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు 12 నిమిషాలు అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మహమ్మద్ ఎనయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ రివీల్ చేసేయాలి కదా. ఆన్సర్ ఏంటి అంటే అదే 10 నిమిషాలు, ఏ పాత్ర అయినా ఏ గుడ్లైనా అదే టైం పడుతుంది కదా. సో అదే ఆన్సర్ అనమాట, 10 మినిట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడిగిస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఓ ప్లాస్టిక్ బకెట్ నిండా నీళ్లున్నాయి, ఆ నీటిని తగ్గించడానికి వెలుగుతున్న అగరబత్తిని రంధ్రం చేయడానికి నీళ్ళల్లో వేశారు, అయితే నీళ్లు తగ్గుతాయా పెరుగుతాయా అలానే ఉంటాయా? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866248114కి మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, పవిత్ర బంధము నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని చిత్ర గారు పాడగా, ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 52 సెకండ్లు కావస్తుంది. మనమున్నాం హరివిల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ప్లాస్టిక్ బకెట్ నిండా నీళ్లున్నాయి, ఆ నీటిని తగ్గించడానికి వెలుగుతున్న అగరబత్తిని రంధ్రం చేయడానికి నీళ్ళలో వేశారు, అయితే నీళ్లు తగ్గుతాయా పెరుగుతాయా అలానే ఉంటాయా అని అడిగాను. చాలామంది ఆన్సర్స్ పంపించారు, 10 నిమిషాలు అంటూ ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు సైద గారు నర్సరావుపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ పుడిపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సెకండ్ క్వశ్చన్కి. చిన్ని మచిలీపట్నం నుంచి.

ఎక్స్ప్లెనేషన్ కూడా పంపించారు. కరెక్ట్ ఆన్సర్ రాకేష్ ఫ్రమ్ ముంబై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజు ఏలూరు నుంచి, ఏమవుతుందని అడగల, పెరుగుతాయా తగ్గుతాయా అలానే ఉంటాయని అడిగాను. బట్ ఎనీవే కరెక్ట్ ఆన్సర్ రాజేష్ గారు, రాజు గారు. ఇంకా పొన్నూరు మండలం చంద్రపూడి బి ఆదాం మల్లేశ్వరి ఆదిశేషు చెనకేశ్వరరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ రోజా 10 నిమిషాలు అంటూ ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి సెకండ్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి. ఇంకా సుమని పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మలయాళ సంగీత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నేను సుకన్య, ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ని గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. విజయలక్ష్మి పడకొండరు ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మామ్ ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, జయశ్వి సీత అలానే ఉంటాయి అంటూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పేరైతే లేదు, మరి పేరైతే పంపించలేదు. ఇంకా ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా, షో బాగుంది అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే నీళ్ళు అలానే ఉంటాయి. ఎందుకు అంటే మీరు చెప్పినట్టుగానే చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ఎందుకంటే అగరబత్తి నీళ్ళలో వేగానే ఆరిపోతుంది కాబట్టి ఆ నీళ్లు అలానే ఉంటాయి అన్నమాట. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 10:54 దాటి 15 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి హర్విలకైతే బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అలాగే ఈనాటి నా షో కూడా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి మాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు విద్ భారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర తీరంలో నిర్వహిస్తున్న సాగర తీర మహాగణపతి ఉత్సవానికి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు సాయంకాలం హాజరు కానున్నారు. మంగినపూడి సాగర తీరంలో ప్రతిష్ఠించిన 63 అడుగుల విజయ గణపతిని దర్శించి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్టంలో మొత్తం 163 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఏపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 6 నుంచి 27 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఈ రోజు సాయంకాలం ధ్వజారోహణాన్ని నిర్వహించనుంది. ఈ రోజు రాత్రి పెదశేష వాహనంతో వాహన సేవలను ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్టంలోని ఇంజనీర్లందరికీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మహోన్నత ఇంజనీర్ భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని మంత్రి వెల్లడించారు. ఆర్చరీ ప్రపంచకప్లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు కోస్తా జిల్లాలు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో రాష్టంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక, యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ చందన. మరి చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మధ్యాహ్నం పూట మీ అందరినీ పలకరించేందుకు వచ్చి. మరి 11:10 దాటి ఎగ్జాక్ట్లీ 11 మినిట్స్ కూడా అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి. మరి ఏం కబుర్లు చెప్పుకుందాం, చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ముందుగా అయితే ఒక ఆదర్శ కుటుంబం గురించి మాట్లాడుకుందాం. అర్థమైందిగా ఏ అప్డేట్ ఇవ్వబోతున్నానో. మరి ఈ అప్డేట్ గురించి మాట్లాడబోయే ముందు మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది మరి హీరో అండ్ డైరెక్టర్ కాంబోలో. మరి ఆ కాంబో ఏంటో వినేద్దాం ఒక మంచి సాంగ్ తర్వాత. ఇప్పుడైతే మీకోసం నువ్వు నాకు నచ్చావు నుంచి శంకర్ మహాదేవన్ గారు పాడగా మంచి పాట వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

శంకర్ మహాదేవన్ గారు పాడగా మంచి పాట వినేశారు కదా, మరి AK-47 లాంటి ఒక మూవీ అప్డేట్ రెడీగా ఉంది. అదే మన ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనమాట. పేరు వెరైటీగా ఉంది కదా, మరి సినిమా కూడా అలాగే ఉండబోతుంది. ఎందుకో తెలుసా, అక్కడ ఉండేది ఎవరు, మన వెంకీ మామ. మరి అది సంగతి. మరి వెంకటేష్ గారు శ్రీనిధి శెట్టి జంటగా నటించబోతున్న సినిమా అనమాట. మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సినిమాతో మళ్ళీ అలా అలా అలా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో మరి ఈ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ నువ్వు నాకు నచ్చావు మూవీ నుంచి సాంగ్ వినేసాం కదా, వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారి కాంబోలో మరి ఈ కాంబో మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో, బాగుంటుందని అనుకోవాలి మనం. సో మరి ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే, ఇదొక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబ హాస్య కథగా ప్రారంభమవుతుంది అండ్ సడన్గా ఒక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా మలుపు తిరుగుతుందిట. మరి అలా థియేటర్స్లో మనల్ని అలరించబోతున్న మరొక కొత్త చిత్రమే ఇది. సో ఇది ఆదర్శ కుటుంబం. మరి ఈ ఆదర్శ కుటుంబానికి సంబంధించి సంగీతం ఎవరు అందిస్తున్నారు అని అంటే ఎస్ఎస్ తమన్ గారు అనమాట. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా, మన గాంధీ జయంతి రోజున, అది అక్టోబర్ 2 అనమాట. సో అది విషయం. మరి ఇంకా తెలుసుకుందాం ఇంకొన్ని కబుర్లు అయితే ఈలోపు. మంచి పాట అయితే రెడీగా ఉంది, వింటూ ఆనందించండి సినిమా కబుర్లలో.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్, ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను, అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పొందో చెయ్యాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
5: టైగర్ కా.

మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటో అర్థమైందా రాజా? మరి సాంగ్ అయితే వినేశారు జైలర్ సినిమా నుంచి. మన హీరో రజనీకాంత్ గారు ఒక మంచి రోల్ నటించిన ఒక మంచి సినిమా అనమాట జైలర్. అయితే మరి 2023లో రిలీజ్ అయింది, ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిందనమాట అప్పట్లో. మరి ఆ తర్వాత ఈ మూవీ

సీక్వెల్ గా రాబోతున్నదే జైలర్ 2 అనమాట. ఒక యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి ఇప్పుడు ఈ సీక్వెల్ ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అంటే అక్టోబర్ 15 అనమాట. మరి నెల్సన్ దిలీప్ కుమార్ గారు డైరెక్షన్ అందిస్తున్న ఈ సినిమాకి మన అందరి వన్ ఆఫ్ ద ఫేవరెట్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు అనమాట. అది సంగతి. మరి అక్టోబర్ 15 వరకు వెయిట్ చేయాలి మన జైలర్లో తలైవాన్ని చూడాలంటే. మరి అది విషయం. ఇంకా ఉన్నాయి అప్డేట్స్, మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. ఈలోపు ఇంకొక మంచి పాట అయితే వినేద్దాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంలో సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

డియర్ కామ్రేడ్స్, మరి డియర్ కామ్రేడ్ నుంచి సాంగ్ ఉన్నేసారు కదా, మనమైతే ఉన్నాం సినిమా కవర్లలో. మరి ఈ డియర్ కామ్రేడ్ నుంచి మనందరికీ అలా అలా మనందరినీ అలరించిన అందమైన రియల్ కమ్ రియల్ జంటకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే రెడీగా ఉంది. సో అప్పటిదాకా రియల్ జంటగా ఉండి ఈ మధ్యనే రియల్ జంట అయిపోయిన మన విజయ్ దేవరకొండ రష్మికాల సినిమా రణబాలి అనమాట. 1850s నాటి రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో మనకి జరిగిన ఒక వారియర్ లాంటి కథ అనమాట ఈ సినిమా అయితే. మరి ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అయితే విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ ఎవరు అని అంటే రాహుల్ సక్రియాల్. సో మరి సక్రీత్య, సో ఆయన పేరు అదనమాట సంక్రీత్యన్. సో మరి ఈ రాహుల్ గారితో పాటు మనకి మ్యూజిక్ అందించేది ఎవరు అని అంటే అజయ్ అతుల్ గారు అనమాట. మరి అక్టోబర్ 16th ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ రియల్ జంట మరి సూపర్ డూపర్ హిట్ అందేసుకోవాలని మనందరం కోరుకుందాం. అండ్ మరొక మంచి పాట అయితే వినిద్దాం, వీళ్ళు రియల్ జంటగా తొలిసారి జంటగా నటించిన సినిమా గీత గోవిందం నుంచి. మరి ఆ పాట వచ్చేస్తోంది చిన్మయి శ్రీపాద వాయిస్లో, వింటూ ఆనందించండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు గీతా గోవిందం నుంచి. అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో. మరి నెక్స్ట్ ఏ అప్డేట్ చెప్పబోతున్నాను అని అంటే, స్టాలిన్ మూవీ తర్వాత మరొక్కసారి మనందరికీ జోడీగా కనిపించబోతున్నారు మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ త్రిషాతో పాటు మెగాస్టార్ చిరంజీవి.

అని గారు సంగీతం అందిస్తున్నారు. మరొక సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిలింగా అయితే రాబోతుందన్నమాట ఈ విశ్వంభరం. మరి ఇప్పటికే మనకి రమ రామ రామ అంటూ మంచి పాట రిలీజ్ అయిపోయింది కదా. మరి ఇంకా ఇంకా మంచి అప్డేట్స్ రెడీగా ఉన్నాయి. మరి అక్టోబర్ 15న అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉందన్నమాట. ఈ 2026 అక్టోబర్ 15న మరి ఇంకా ఈ రాముడి గురించి మాట్లాడుకుందాం, చిరు గారి గురించి కూడా మాట్లాడుకుందాం. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో అంటే చిరు గారి రాముడి పాట వినేద్దామా? మరి ఇప్పుడు మీకోసం అయితే అల్లుడా మజాకా నుంచి ఎస్పీ బాలు గారు పాడిన పాట వచ్చేస్తుంది, వింటూ స్ట్రైట్ యూన్.

అది సంగతి. మరి రాముడి పాట అంటే ఈ మాత్రం ఉండకపోతే ఎట్లా? మరి ఇప్పుడైతే మీకోసం ఎక్కడికి పోతావు చిన్నవాడ నుంచి సాంగ్ అయితే వినిపిస్తాను, బట్ అంతకన్నా ముందు ఒక అప్డేట్ అయితే రెడీగా ఉంది. అదేంటి అని అంటే, మరి మనకి ఈ సినిమాలో కనిపించే మన హీరో నిఖిల్ గారి అప్డేట్ అనమాట. మరి స్వయంభూ అనే సినిమాతో ఒక కొత్త హిస్టారికల్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలింగా ఒక కొత్త సినిమాతో మన ముందుకైతే రాబోతున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏంటో తెలుసా? ఈ సినిమా కేవలం 175 డేస్లోనే షూటింగ్ పూర్తి చేసుకుని ఒక కొత్త ఇది తీసుకున్నారనమాట, ఒక నిర్ణయం అయితే. అండ్ ఇందులో పూర్తిగా మనకి ఎలా కనబడుతుందంటే, ఒక 2500 విఎఫ్ఎక్స్ గ్రాఫిక్ షూట్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఇదొక దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు కాకుండా ఒకప్పటి హిస్టారికల్ పీరియడ్ ఎలా ఉండేది, మనకి రాజుల కాలం నాటి పీరియడ్ అంతా ఎలా ఉండేది అని ఒక కొత్త హిస్టారికల్ వరల్డ్ని క్రియేట్ చేశారట ఈ విఎఫ్ఎక్స్తో. మరి అది సంగతి. మరి ఈ సినిమాలో అయితే మనకి నిఖిల్ అలాగే సంయుక్త, మీనన్, నభా, నటేష్ అందరూ కనిపించబోతున్నారు. మరి ఈ సినిమా వచ్చేసి భరత్ కృష్ణమాచారి గారి డైరెక్షన్లో, అలాగే రవి బసరుడ్ గారి సంగీతంతో మనకి అక్టోబర్ 29న థియేటర్స్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి వెయిట్ చేద్దాం అప్పటి వరకు. అయితే మరి ఈలోపు మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఇందాక చెప్పినట్టుగా ఎక్కడికి పోతా చిన్నవాడ నుంచి. మరి వచ్చేస్తున్నాడు 100 స్పీడ్లో ఆ సాంగ్తో. మరి వింటూ ఉండండి మన సినిమా కపులలో.

ఎస్, మరి 1 ద స్పీడ్లో సాంగ్ అయితే వినేశారు కదా మన ఎక్కడికి పోతావు చిన్నవాడ నుంచి. అండ్ చివరిగా మనం అయితే ఒక విషయాన్ని మాట్లాడేసుకుందాం. మరి ఈరోజు ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బర్త్డే అనమాట. అండ్ ఈవిడ గురించి మాట్లాడాలి అంటే అటు 1980s వాళ్ళకి, 1990s వాళ్ళకి, అండ్ ఇప్పటి నేటి తరం జెన్జీకి అందరికీ కూడా ఇష్టమైన నటి అనే చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఎవరో చెప్పనా, అచ్చ తెలుగు ఆడపిల్లల్లా కనిపించే అందమైన అమ్మాయి పాత్రలో నటించాలన్నా అదే అమ్మాయిలందరూ కలిసి పూజించే ఒక అమ్మోరి పాత్రని మనం నటించాలి అన్నా ఆవిడ తర్వాత ఎవరైనా అని నిరూపించేశారు ఒక మంచి అందమైన నటి, మనందరి ఫేవరెట్ రమ్య కృష్ణ గారు అనమాట. మరి రమ్య అనేది ఆవిడ పేరు అండ్ కృష్ణ అనేది వాళ్ళ హస్బెండ్ పేరు. సో రమ్యకృష్ణ గారు మారిపోయారు. మరి ఇంకా ఈవిడ గురించి మాట్లాడాలి అని అంటే నరసింహలో నీలాంబరి అయిన, మన బాహుబలిలో రాజమాత శివగామి అయిన మరి ఆవిడ తర్వాత ఎవరైనా ఇటు తెలుగు, అటు తమిళ్, అటు కన్నడ, అటు మలయాళం, హిందీ ఇలా అనేక భాషల్లో అనేక చిత్రాల్లో నటించి అలరి చేశారు. మరి ఇన్ని సినిమాల్లోంచి ది బెస్ట్ సాంగ్ మీకు వినిపించేస్తున్నాను నరసింహ సినిమా నుంచి నీలాంబరిగా. మరి ఎంత బాగా నటించారో కదా. మరి ఆ పాటతో మన సినిమా కబుర్లో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. వింటూ ఆనందించండి, స్టే ట్యూన్డ్.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తిరాణి. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర తీరంలో ప్రతిష్ఠించిన 63 అడుగుల మహాగణపతి ఉత్సవానికి రాష్ట గవర్నర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు సాయంకాలం హాజరుకానున్నారు. రాష్ట్రంలో మొత్తం 163 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఏపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 6 నుంచి 27 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రేపు తిరుపతి తిరుమలలో పర్యటించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్టంలోని ఇంజనీర్లందరికీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మహోన్నత ఇంజనీర్ భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో రాష్టంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. మలేరియా, డెంగీ, స్క్రబ్ టైఫస్, టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియటం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం రూపొందాలని ఆయన ఆకాంక్షించారు. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు రేపు కోస్తా జిల్లాలు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఈరోజు సాయంకాలం ధ్వజారోహణాన్ని నిర్వహించనుంది. ఈ రోజు రాత్రి పెద్దశేష వాహనంతో వాహన సేవలను ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

12:04 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్కి. మరి మీకు తెలుసా ఈరోజు అసలు ఎక్కడికి వెళ్ళబోతున్నామో? ఒక్క రోడ్డు కాదు, అంటే ఒక్క దేశం కాదు, ఒక్క ప్రాంతం కాదు, ఏకంగా రెండు ఖండాలని మనం అలా కంబైన్ చేయబోతున్నాం మన ప్రయాణంతో.

సో మరి ఇంతకీ ఎక్కడికి వెళ్ళబోతున్నాం చందన అనుకుంటున్నారా? సాధారణంగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏదన్నా ఒక రోడ్వే, రైల్వే ఇట్లా ఎంచుకొని వెళ్తూ ఉంటాం కదా. కానీ ఈరోజు మనం చేసే ఈ ప్రయాణంలో ఆ రోడ్డే చాలా ప్రత్యేకం అన్నమాట. సో ఈ రోడ్డుకు ఉన్న ప్రత్యేకత ఏంటో మాట్లాడేస్తాను. అండ్ ఇవాళ ఒక అందమైన రోడ్డు మార్గాన్ని, రోడ్డు ప్రయాణాన్ని మనం చేయబోతున్నాం అన్నమాట. మరి ఇప్పుడైతే మంచి పాట వస్తుంది మీకోసం. ఈ పాట విన్న తర్వాత నేను మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను మంచి సాంగ్ తర్వాత. ఈ రోడ్డు గురించి అసలు ఏంటి, ఎందుకు మనం ఈ రోడ్డు మీద వెళ్ళాలి, మనం ఇంకా ఎలానో వెళ్ళకూడదా అనుకుంటారా, దీనికి ఉన్న ప్రత్యేకత తెలిసాక వావ్ అంటారు. సో అది సంగతి మరి చెప్తాను. దాని గురించి ఈలోపు ఒక మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్, మంచి సాంగ్ అలా వినేశారు సవ్యసాచి నుంచి. అండ్ మనం అయితే మీకు తెలుసా అలా ఉన్నాం, మరి చెప్పా కదా, సాధారణంగా ఏదైనా చోటుకి వెళ్ళాలంటే ఏదైనా ఒక రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటాం, కానీ ఆ మార్గమే అందంగా ప్రత్యేకంగా మారితే ఎంత బాగుంటుందో కదా. మరి ఇప్పుడు మనం వెళ్ళబోయే ఈ రోడ్డు మార్గం ప్రత్యేకత ఏంటి అని అంటే, ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళాలంటేనే కారులో వెళ్తుంటే మనకి ఏదో పెద్ద రూట్లో వెళ్తున్నాం, చాలా లాంగ్ జర్నీ చేస్తున్నామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మనం వెళ్ళబోయే ఈ రోడ్డు మార్గం ప్రత్యేకత ఏంటంటే, ఈ రోడ్డు మార్గం ఏకంగా రెండు ఖండాలని, అంటే రెండు కాంటినెంట్స్ని కలిపేస్తుందన్నమాట. అలా రెండు ఖండాలని దాటుతూ వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది ఈ రోడ్డు మార్గం అయితే. మరింతకీ ఏంటో ఆ మార్గం, దాని పేరు ఏంటి అని అంటే పాన్ అమెరికన్ హైవే అన్నమాట. సో ఈ హైవే పొడవు ఎంతో తెలుసా? 48,000 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. మరి అంతే, ప్రపంచం మొత్తం మీద చూస్తే అత్యంత పొడవైన రోడ్డు మార్గాల్లో ఇది కూడా ఒకటి అన్నమాట. మరి ఇప్పుడు మనం అదే రోడ్డు మార్గంలో ప్రయాణించబోతున్నాం, మరి ఎంత బాగుందో ఆలోచించండి. మనకి ఇంత పెద్ద డిస్టెన్స్ జర్నీని మనం కవర్ చేయాలంటే ఈ 1 అవర్ మనకు సరిపోతుందా? సరిపోదు. కానీ టైం ట్రావెల్ చేయాలి అని అంటే మనం ఎలా అయినా చేసేయచ్చు. సో అదే మన వీబీ జర్నీ అన్నమాట. మరి అలా ఈరోజు మనం పాన్ అమెరికన్ హైవేలో ప్రయాణించబోతున్నాం. మరి అది విషయం. మరి ఈ హైవే మీద ప్రయాణించాలి అని అంటే ఇంకా చాలా చాలా ముందుకెళ్ళాలి, కాబట్టి ఈ దారి మధ్యలో మనం ఒక పాట కూడా వినేద్దాం. ప్రతి మీకోసం ఆడవాళ్ళు మీకు జోహార్లో నుంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు, పంట బాగానే పండిందిగా.
3: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా, ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
2: ఓ అదే నీ సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో, ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
4: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.

ఎస్, మంచి సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు, మీకు తెలుసాలో. మరి మనం అయితే తెలుసుకుంటూ ఉన్నాం పాన్ అమెరికన్ హైవే గురించి. మరి ఈ పాన్ అమెరికన్ హైవే ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పుడైతే. సో నార్త్ అమెరికాలోని అలస్కా ప్రాంతంలో మొదలై సౌత్ అమెరికాలోని అర్జెంటీనా వరకు విస్తరించిందనమాట ఈ పాన్ అమెరికన్ హైవే అనే రోడ్డు మార్గం. మరి ఈ మార్గం అమెరికా ఖండాల్లోని, అంటే అటు నార్త్ అమెరికా ఇటు సౌత్ అమెరికా, ఈ రెండు ఖండాల్లోని మనకి అనేక దేశాలని మలుపు, అంటే కలుపుతూ తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ మార్గంలో మనకి కెనడా, అమెరికా, చైనా, సారీ మెక్సికో, వీటితో పాటు పెరు, చిలీ వంటి దేశాలు కూడా మనకి దారి మధ్యలో అలా కనబడుతూ ఉంటాయన్నమాట. ఇలా మొత్తం మనకి 14 దేశాలు ఒకేసారి కలిసి ఈ రోడ్డు మార్గంలో మనకు

లైన్ లాగా ఒక వే లాగా ఏర్పాటు అవుతాయి అన్నమాట. అయితే మనకి ఇది ఒకే రోడ్డు లాగా నిర్మించబడిన ఒక రోడ్డు అయితే కాదు. ఎందుకనంటే సో మామూలుగా జంక్షన్స్ కనుక గమనిస్తే ఒక మూడు రోడ్లు కలయిక లాగా అనిపిస్తుంది కదా, అలాంటి ఒక పెద్ద జంక్షన్ అనుకోండి అంతే. సో ఈ పాన్ అమెరికన్ హైవే విషయానికి వస్తే నేను ఇందాక అన్నట్లు ఇది ఒక్క రోడ్డుతో ఒకే రోడ్డు లాగా నిర్మించబడిన రోడ్డు మార్గం అయితే కాదు, వివిధ దేశాల జాతీయ రహదారులకి కలిపి ఒక ప్రధాన రహదారి లాగా ఒక మెయిన్ హైవే లాంటి దాన్ని ఈ రోడ్డు మార్గంగా వాళ్ళు పేరు పెట్టి ఈ రోడ్డుని ఉపయోగిస్తున్నారనమాట. సో అందుకే ఈ రోడ్లన్నిటి యొక్క నెట్వర్క్స్ని కలిపి పాన్ అమెరికన్ హైవేగా నిర్మించారు. సో అప్పటి నుంచి మనం దీన్ని పాన్ అమెరికన్ హైవేగా పరిగణిస్తూ ఉన్నాం. మరి ఈ రోడ్డు మార్గంలో ఇంకా మనం ఏమేం చూడొచ్చు, ఏం చేయొచ్చు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకోసం మంచి పాట వస్తుంది, మరి ఈ పాట తర్వాత మనకి న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచుకునే లక్ష్యంతో భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకలు ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎంతో విశిష్టమైందని, ఏకగ్రీవంగా ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఒక గొప్ప విజయంగా ప్రశంసించారు.
5: It is now marked by greater engagement, growing influence and a renewed sense of confidence under the visionary leadership of our honorable prime minister Narendra Modi ji. We are constantly and consistently seeing the global voice for peace, progress and prosperity. 3 years ago we also hosted the G20 summit. Through the summit, Sriman Modi ji brought to the forefront our ancient philosophy of Vasudeva Kutumbakam. We have now emerged as the voice of the countries of the global south.
4: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ సౌత్ ఆందోళనలతో పాటుగా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథం మరింత ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరుస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని, భారత్ పట్ల అంచనాలు పెరిగాయని తెలిపారు.
6: India today engages with a much wider range of countries and regions. Our interests have become increasingly global, our responsibilities have grown, and expectations of India have also risen correspondingly. India is also articulating with greater confidence its perspectives on global challenges, including those that concern the global south. A rising India must increasingly bring its own history, experience, interests, concepts, and even terminology to the way it approaches the world. ICWA has an important place in this endeavor.
4: భారత దేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. విశ్వేశ్వరయ్య చేసిన సేవలు స్మరించుకునేందుకు, దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర గౌరవించేందుకు ప్రతి సంవత్సరం 15 సెప్టెంబర్ ఈ దినోత్సవం నిర్వహిస్తారు. విశ్వేశ్వరయ్య

0: జయంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభావంతులని, దేశ నిర్మాణ దృక్పథం పౌరులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రేపటి కోసం ఆవిష్కరణలు చేస్తూ పరిష్కారాలు అందిస్తూ దేశ నిర్మాణానికి తోడ్పడుతున్న ఇంజనీర్లందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
1: మహాన్ ఇంజనీర్స్ కి హమారీ విరాసత్ మే ఏక్ ఐసా రత్న భీ హమే మిలా జిస్కే కార్య ఆజ్ భీ లోగో కో అచంభిత్ కర్ రహే హై ఔర్ వే థే భారత రత్న డాక్టర్ ఎం విశ్వేశ్వరయ్య. उन्हीं की याद में 15 सितंबर को इंजीनियर्स डे के रूप में मनाया जाता है. उनके पद चिन्हों पर चलते हुए हमारे देश के इंजीनियर पूरे विश्व में अपनी अलग पहचान बना चुके हैं. मैं इस अवसर पर सभी इंजीनियरों को उनकी निर्माण शक्ति को आदरपूर्वक नमन करता हूं.
0: ఎం విశ్వేశ్వరయ్య జీవితం క్రమశిక్షణ, ఆవిష్కరణ, ప్రజాసేవలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య చేసిన విశేష కృషి కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి అవిశ్రాంత ఆవిష్కరణలే భారతదేశ పురోగతిని ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పండుగ అయిన నూఖాయ్ సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా ఒడిశా ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. నూఖాయ్ కేవలం ఒక సాంప్రదాయ పండుగ మాత్రమే కాదని, సామూహిక విందులు, స్నేహితుల కలయికలతో సామాజిక కుటుంబ సాన్నిహిత్యానికి ఒక ప్రతీక అని రాష్టపతి పేర్కొన్నారు. సంవత్సరి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. క్షమాగుణం, దయ ప్రతి బంధాన్ని బలపరుస్తాయని, ఈ సంవత్సరి గుర్తు చేస్తుందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మాత్రమే కాకుండా ప్రాచీన నాగరికతలో ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని భారత్ వేడుకగా జరుపుకుంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆధునిక ప్రజాస్వామ్య సంస్థలు రూపుదిద్దుకోవడానికి చాలా కాలం ముందే ప్రాచీన భారతీయ గ్రంథాలు సామూహిక చర్చల గురించి, ప్రజాసభల గురించి ప్రస్తావించాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపులు, సభ సమితుల గురించి ఋగ్వేదం ప్రస్తావిస్తుందని చెప్పారు. అలాగే వైశాలితో సహా ప్రాచీన గణతంత్ర రాజ్యాలు, గణసంఘాల్లో కాలక్రమేణా స్వయం పాలన, సంప్రదింపుల సంస్థలు, సాంప్రదాయాలు అభివృద్ది చెందాయని తెలిపారు. డీఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం భారతదేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన డీఆర్డీఓ ఇండస్ట్రీ సినర్జీ మీట్ విమర్స్ 2026 సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ, క్షిపణుల నుంచి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుంచి నీటిలో కదిలే జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలో డీఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందని పేర్కొన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్లకు పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్, కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ 5 రోజుల చర్చలు September 18 వరకు కొనసాగుతాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25లో ఉన్న 8.66 బిలియన్ అమెరికన్ డాలర్స్తో పోలిస్తే 2025-26లో 8.22% క్షీణించి 7.95 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. కెనడాకు భారత్ ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఉక్కు, సీఫుడ్, పత్తి వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు ఎగుమతి చేస్తుండగా పప్పుధాన్యాలు, ముత్యాలు, విలువైన రాళ్లు, బొగ్గు, ఎరువులు, కాగితం, ముడి చమురును ప్రధానంగా దిగుమతి చేసుకుంటుంది. భారత్ నుంచి కెనడాకు ప్రధాన సేవారంగ ఎగుమతుల్లో టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇతర వ్యాపార సేవలు ఉన్నాయి. ఓల్డ్ సర్క్యులర్ ఎకనమిక్ ఫోరం 2026 సదస్సు గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ సంయుక్తంగా ప్రారంభించారు. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు, శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65కు పైగా దేశాల నుంచి 2000 మందికి పైగా పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన ప్రాచీన సాంస్కృతిక ఆచారాలైన వస్తువులు తిరిగి ఉపయోగించడం, సంరక్షణ విలువలు నేటి ఆధునిక విధానాలకు అనుగుణంగా మార్చుకుందని భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ ప్రజా ప్రసార మాధ్యమం దూరదర్శన్ ఈరోజు 67వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది. 1959 సెప్టెంబర్ 15 ఆల్ ఇండియా రేడియో కింద ఒక ప్రయోగాత్మక టెలివిజన్ సేవగా ఇది ప్రారంభమైంది. నాటి రాష్టపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. 1976 ఏప్రిల్ 1న ఆల్ ఇండియా రేడియో నుంచి విడిపోయి స్వయం ప్రతిపత్తిని

సాధించింది. 1982 ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల సమయంలో రంగుల టెలివిజన్ ప్రవేశపెట్టడంతో దూరదర్శన్ ఆకర్షణ మరింత పెరిగింది. ఇక 1997 సెప్టెంబర్ 23 ప్రసార భారతి కార్పొరేషన్ ఏర్పడ్డాక మరింతగా విస్తరించింది. ప్రస్తుతం 35 శాటిలైట్ ఛానళ్లు, 66 స్టూడియో కేంద్రాలతో వివిధ ప్రాంతీయ మాధ్యమాల ద్వారా దూరదర్శన్ ప్రజలకు సేవలు అందిస్తుంది. రామాయణ్, మహాభారత్, మాల్గుడి డేస్, శక్తిమాన్, చిత్రహార్, ఫౌజీ, సర్కస్ వంటి ఎన్నో అద్భుత ధారావాహికలు ప్రసారం చేసి ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమాచార ప్రసారంతో పాటు సాంస్కృతిక పరిరక్షణలో, జాతీయ సమైక్యతలో దూరదర్శన్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో 100% జనాభాకు ఇది శాటిలైట్ డిటిహెచ్ సేవల ద్వారా చేరువవుతుంది. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్ ఎలాంటి ఛార్జీలు విధించరని గెజెట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులను ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలో వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. మరి మీకు తెలుసాలో మనం వెళ్తూ ఉన్నాం కదా ఒక పెద్ద రోడ్డు మార్గంలో. మరి ఈ రోడ్డు మార్గం పేరు పాన్ అమెరికన్ హైవే అని చెప్పి చెప్పా కదా. అటు నార్త్ అమెరికాలోని అలస్కాలో మొదలై ఇటు సౌత్ అమెరికాలోని అర్జెంటీనా దగ్గర వరకు విస్తరించి ఉంది అని చెప్పా. మొత్తం 48,000 కిలోమీటర్ల పొడవు గల ఒక అందమైన అతి పొడవైన రోడ్డు మార్గం అనే చెప్పుకోవాలి. మరి ఈ హైవేలో మనం ప్రయాణించాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడి నుంచి మన పక్క ఊరికి వెళ్ళాలంటే ఒక 100 లేదా ఒక 50 లేదా ఒక 30 ఇలా కిలోమీటర్ల లెక్కను కొలుచుకుంటూ వెళ్తాం. సో అలా కొలుచుకొని 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఒక ఎస్టిమేషన్ ఒక అరగంటో గంటో ఇట్లా వేసుకుంటూ ఉంటాం కదా. అలా మనం గనక ఈ 48,000 కిలోమీటర్ల హైవేని మనం ప్రయాణించాలి అని అంటే ఎలా కొలత వేసుకున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి అనుకోండి, ఒక రోజుకి 500 కిలోమీటర్ల చొప్పున ప్రయాణించిన దాదాపు 2 నెలల టైం పడుతుందంట మొత్తం ఈ హైవేని మనం కవర్ చేయాలి అంటే, స్టార్టింగ్ టు ఎండింగ్ 200 మీన్స్ 5

200 కిలోమీటర్లు ఒక రోజుకు ప్రయాణించినా సరే 2 నెలల పాటు నిరంతర ప్రయాణం చేయాలా? ఓ మై గాడ్ అనిపించిందా? సో మరి ఈ ప్రయాణంలో ఉన్న స్పెషాలిటీ అదనమాట.

వాటరో లేకపోతే ఏదైనా చిన్న టీ తాగడమో ఇలా ఏదో ఒకటి చేయడం. లేదు ఇంకాస్త దూరం ఒక 30-40 కిలోమీటర్లు ప్రయాణించారనుకోండి, స్థిరిగ్గా ఏ వెహికల్ వేసుకొస్తామో ఆ వెహికల్ని పక్కన పెట్టేసి కనీసం 10 నిమిషాలన్నా బ్రేక్ తీసుకుంటాం కదా. మరి ఇలా ఏకంగా 48,000 కిలోమీటర్లు ఉన్నప్పుడు మధ్యలో బ్రేకులు పడకుండా ఉంటాయా? అస్సలు పడకుండానే ఉండవు కదా. మరి ఆ టైం కూడా ఇందులో మనకి క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి ఇలా సుమారు 2 నెలల ప్రయాణం చేయొచ్చు అనమాట. సింపుల్గా సంవత్సరం మొత్తంలో ఏదైనా టూర్ వేసుకోవాలి అని అనుకుంటే ఇగో ఇలాంటి ఒక రోడ్డు మార్గాన్ని ఎంచుకోండి చాలు శుభ్రంగా. మరి ఈ రోడ్డు మార్గంలో ఇంకా రోడ్డు తప్పితే ఇంకేం కనబడవచ్చు అందన అని మీకు డౌట్ రావచ్చు. ప్రకృతి మనల్ని పలకరిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ రోడ్డు మార్గంలో మనకి అందమైన మంచు పర్వతాలు, పచ్చని వర్షారణ్యాలు, అంటే ప్రత్యేకంగా వర్షాలు ఎక్కువగా కురిసి మనకి అరణ్యంగా ఏర్పడిన వర్షారణ్యాలు అన్నమాట. అదే కాకుండా ఎడారులు, కొండలు, లోయలు ఇవన్నీ కూడా ఎదురవుతాయి. అండ్ వీటితో పాటు ఎన్నో నేషనల్ పార్క్స్, అలాగే ఎన్నో రకాల బ్యూటిఫుల్ జూ పార్క్స్ ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. మరి ఇన్ని ఉన్నప్పుడు ఈ రోడ్లు వెళ్ళకపోతే ఎలా చెప్పండి? సరే ఇంకా మాట్లాడుకుందాం, ఇంకా ప్రయాణిద్దాం ఇదే రోడ్లో ఇంకాసేపు అయితే. మరి ఇప్పుడైతే మంచి పాట వస్తుంది మీకోసం, మనసంతా నువ్వు సినిమా నుంచి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

ఎస్, అందమైన హైవే మీద అలా ప్రయాణిస్తూ ఉన్నాం కదా. మరి ఈ హైవేకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే, సాధారణంగా మనం ఏదైనా ఒక రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు సాధారణంగా రోడ్లన్నీ ఎలా ఉంటాయి, ఎయిదర్ సిమెంట్ రోడ్డు లేదా గరుకు రోడ్డు, మట్టి రోడ్డు, తార్ రోడ్డు, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. మరి ఈ హైవే అంటే అనేక రహదారులు కలిసిన ఒక హైవే అని కూడా చెప్పారు, అవునా? మరి ఈ హైవేకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనకి అనేక దేశాలు, 14 దేశాలు లింక్ అయి ఉంటాయని కూడా మాట్లాడుకున్నాం ఈ హైవేకి. మరి ఈ హైవే మొత్తంలో మనకి పనామా నుంచి కొలంబియాకి వెళ్ళే దారి మధ్యలో అయితే ఒక దట్టమైన అడవి వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి బ్రేక్ పడుతుంది. ఎందుకు అని అంటే, సాధారణంగా హైవే అంటే మనకి స్ట్రైట్గా మనకి రూట్ మ్యాప్ క్లియర్గా ఉంటుంది, కానీ ఈ హైవేలో ప్రయాణించేటప్పుడు మటుకు ఈ అడవి మార్గంలో మనం 100 కిలోమీటర్ల పైగా విస్తరించిన మార్గంలో మనం పూర్తి రహదారు ఉండదు కాబట్టి మనం ప్రయాణించాల్సి వస్తుందన్నమాట.

అది సంగతి. మరి ఎలా ప్రయాణించాలనుకుంటున్నారు? కేవలం ఒక రోడ్డు మీద మాత్రమే కాదు, ఈ హైవేలో మనం ప్రయాణించాలి అని అంటే ఒక 100 కిలోమీటర్ల పైగా విస్తరించిన పూర్తి రహదారి ఉండదు. కాబట్టి మనం వాహనం మీద ప్రయాణ మార్గాన్ని ఎంచుకోలేమన్నమాట. ఆ 100 కిలోమీటర్ల వరకు మాత్రం మన సముద్ర మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఆ సముద్ర మార్గం కూడా దాటిన తర్వాత అప్పుడు మళ్ళీ హైవే అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంత ఉందన్నమాట ఒక్క రోడ్డులో, కేవలం ఒకే ఒక్క రోడ్డు. మరి ఈ రోడ్డు ఎంత బాగుందో కదా. మరి ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారుల్లో ఇది కూడా ఒకటి, పాన్ ఇండియా, సారీ, పాన్ అమెరికన్ హైవే అనమాట. మరి ఇటువంటి హైవేలు ఇంకా ఉన్నాయి, మరి అవేంటో నేను మీకు షేర్ చేస్తాను. మరి ఈలోప మంచి పాట అయితే వచ్చేస్తుంది మీకోసం, ఒకే ఒకడు మూవీ నుంచి. మరి ఈ పాట ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేయగా, ఏఎం రత్నం గారు లిరిక్స్ అందించుగా, జీన్ శ్రీనివాస, స్వర్ణలత ఇద్దరు కలిసి పాడారనమాట. వింటూ ఆనందించండి, స్టే ట్యూన్.

ఇలానే ఉంటుందన్నమాట రోడ్ అంతా కూడా. మనం అందమైన రోడ్డు మార్గాన్ని ప్రయాణించేసాం. మరి ఇట్లాంటి అత్యంత పొడవైన రోడ్డు రైలు మార్గాలు చాలానే ఉంటాయి. బట్ ఇలాగ మన పాన్ అమెరికన్ హైవే లాంటి మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా? సో అదేంటి అని అంటే, మన ఆస్ట్రేలియాలో ఉందన్నమాట ఒక హైవే, అది హైవే నెంబర్ 1 అనమాట ఆస్ట్రేలియా మొత్తంలోనే. ఇది 14,500 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అండ్ రష్యాలో మరొకటి ఉంది, ట్రాన్స్ సైబేరియన్ హైవే అని. ఇది ఏకంగా 11,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అండ్ మన ఇండియా

లో కూడా ఒకటి ఉంది, అటు శ్రీనగర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు కవర్ అవుతూ NH-44 అనమాట. సో ఇది 4,000 కిలోమీటర్ల పొడవు అనేది ఉంటుంది. మరి అత్యంత పొడవైన రోడ్డు మార్గాలు అనమాట ఇవన్నీ కూడా. అండ్ కేవలం ఒక రోడ్డు మార్గంగా కాకుండా దారి మధ్యలో పర్వతాలు, కొండలు, లోయలు ఇలా అన్నిటిని, ప్రకృతి రమణీయతని మనకి అలా చూపించే ఒక అందమైన రోడ్డు మార్గాలు. మరి అదే సంగతి మరి ఇది ఇవాళ మనం మీకు తెలిసే ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ ధీరాలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతా రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రభుత్వ శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17న ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కోరారు. ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17న సాయంకాలం ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించాలని కోరారు. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని టీటీడీ ఈవో ఎం రవిచంద్ర అధికారులకు సూచించారు. తిరుపతి జూ పార్కు రోడ్డులోని దేవలోక్ వద్ద భక్తుల వాహన పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో మొత్తం 892 పోస్టుల భర్తీకి ఏపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను ఏపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఎంపిక పరీక్షకు నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుపతిలో భక్తులకు జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్ల జారీని ఈ నెల 19వ తేదీ వరకు నిలిపివేశారు. ఈ నెల 21న దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టోకెన్లను 20వ తేదీన జారీ చేస్తారు. భారత్ చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంబడి చైనా సైనిక మోహరింపులు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో.

0: సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు విద్ భారతి ఎఫ్ఎం 101.3. 1 o'clock 4 minutes 43 seconds అయిపోయింది. మనం ఎంటర్ ఇచ్చేసాం ధీరా ప్రోగ్రామ్ కి. మరి ఇవాల్టి ధీరాలో మనం మన భారతీయురాలైన ఒక ధీర వనిత గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంతకీ ఆమె ఎవరు తెలుసుకుందామా? మరి ఆవిడెవరో కాదు, రక్మాభాయ్ గారు అనమాట. మరి రక్మాభాయ్ గారి గురించి మాట్లాడాలి అని అంటే, మన భారతదేశంలో మహిళల హక్కుల కోసం పోరాడిన తొలి ధైర్యవంతమైన మహిళలు ఉంటారు చూసారా, తొలితరం వారు. వారిలో ఈవిడ కూడా ఒకడనమాట. సో అది విషయం. మరి ఈవిడ గురించి మాట్లాడాలి అని అంటే, 1964లో ముంబైలో జన్మించారు. చిన్న వయసులోనే ఆమెకు దాదాజీ భికాజీ గారిచే వివాహం జరిగింది. మరి అయినప్పటికీ కూడా రక్మాబాయి గారు తన చదువును కొనసాగించాలి అని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నారనమాట. అలా నిర్ణయించుకొని తన సొంత జీవితాన్ని తానే నిర్మించుకోవాలి, అంటే తన చదువు, తన జీవించాలనుకున్న విధానాన్ని, ఇవన్నిటినీ కూడా, తన సొంత జీవితాన్ని అంతా కూడా తానే నిర్మించుకోవాలి అని చెప్పి కోరుకున్నారనమాట. మరి ఆ తర్వాత ఏం జరిగింది తన లైఫ్లో, ఇవన్నీ కూడా నేను మీతో మాట్లాడబోయే ముందు మరి రక్మాభాయ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఇవాళ తీరాలో అన్నాను కదా, మరి ఆవిడ గురించి మరికొన్ని విషయాలు నేను మీతో షేర్ చేయబోయే ముందు మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలి.

0: అనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరుపుస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్, వకీల్ సాబ్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి రక్మాభాయ్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి చిన్నప్పుడే ఆవిడ తన చదువును కొనసాగించాలి, సొంత జీవితాన్ని నిర్మించుకోవాలి అని కోరుకున్నారు. అయితే అప్పటికే తనకి పెళ్ళైపోవడం ఇవన్నీ జరిగాయని చెప్పాను కదా. కానీ తను ఈ చదువు కోసం అని చెప్పి భర్తతో కలిసి జీవిస్తే మనకి చదువులో వెనక పడిపోవచ్చేమో అని ఒక ఆలోచనతో ఆవిడ తన భర్తతో కలిసి జీవించేందుకు నిరాకరించారట. ఎప్పట్లో అప్పట్లో అంటే 18వ శతాబ్దం, అంటే 1860ల్లో, 70లు 80లు అనమాట. మరి అప్పట్లో అంటే ఇది చాలా ఒక సెన్సేషనల్ విషయమే కదా, అంటే ఒక పెద్ద వివాదంగా మారిపోయిందనమాట. అలా మారిపోయి తన భర్త కూడా కోర్టును ఆశ్రయించడం ఇలా జరిగింది. కానీ రక్మాభాయ్ గారు మాత్రం తన ఇష్టానికి వ్యతిరేకంగా వివాహ జీవితం కొనసాగించలేను అని ఒక పోరాటం చేశారనమాట ఆ కాలంలోనే. సో అప్పట్లోనే అంటే ఎలాగా ఇది ఎలా టర్న్ అయింది అని అంటే పాయింట్ అనేది, తన లైఫ్ ఒక ఒక అమ్మాయి కానీ ఒక ఎవరైనా సరే, ఒక గర్ల్ లేడీ ఎవరైనా సరే, వాళ్ళ లైఫ్ని వాళ్ళు సొంతగా లీడ్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ని వాళ్ళు సొంతగా మూవ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇప్పట్లో అంటే ప్రోత్సహించే వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ 1860ల్లో 70ల్లో 80ల్లో అంటే కష్టమే కదా. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ కాలంలోనే తను ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవటం ఏ విధంగా మారింది అని అంటే, స్త్రీల పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చకి కారణమైంది అనమాట. కానీ ఈ చర్చలన్నీ

ఎలా ఉన్నా ఆ వ్యతిరేకత ఎలా ఉన్నా సరే ఆమె మాత్రం తన పోరాటాన్ని ఎక్కడ ఆపలేదన్నమాట. అంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి అని అనుకున్న పోరాటాన్ని, అలా తమ మైండ్లో ఉన్న ఆలోచనలన్నింటినీ ఆవిడ ఏం చేశారు అని అంటే ది టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఒక దీని ద్వారా, ప్రత్యేకించి ఒక పత్రిక, ఒక వేదిక ద్వారా తన వ్యాస రూపాల్లో, అంటే తను రచించిన వ్యాసాల రూపాల్లో తను ఏమనుకుంటోంది అనే యొక్క విషయాన్ని, ఆలోచనల్ని మనకి రచించారన్నమాట. అంతేకాదు ఇవన్నీ తన రచన రూపంలో వెల్లడించడం వల్ల ఏమైంది అని అంటే, బాల్య వివాహాల విషయం కానీ, మహిళల సమ్మతి, అంటే చాలామంది ఏదైనా ఇంటి డెసిషన్స్ లేకపోతే ఆఫీస్లో అయినా సరే ఏమైనా డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఇలాంటప్పుడు స్త్రీల యొక్క పర్మిషన్ తీసుకోకుండా, అంటే వాళ్ళదేముందిలే అని చెప్పి తీసేసి పడేస్తారు కదా, అలా ఈ విషయంలో కానీ. అండ్ అలాగే వివాహంలో స్త్రీల హక్కులు, అంటే పెళ్లి చేసుకోగానే ఇంకా ఆ అత్త అత్తింటి వాళ్ళు చెప్పిందే వినాలి అన్న హక్కులు ఉండే కదా ఒకప్పట్లో, వాళ్ళ మాట మీరకూడదు ఇలాంటివన్నీ. కానీ అవి అన్ని విషయాల్లో వినాలో వినకూడదా అనే డెసిషన్ అమ్మాయి చేతుల్లో ఉంటుంది అని, ఇలాంటివి మార్పులు ఇవన్నీ కూడా రావడానికి రీజన్ ఎవరు అని అంటే ఆ తొలితరం ధైర్యశాలులు అన్నమాట. మరి వారే ఈ ధీరవంతులందరూ, మరి వారిలో ఒకరే మన రక్మాబాయి గారు అనమాట. అలాగా ఈ బాల్య వివాహం, మహిళల సమ్మతి, వివాహంలో స్త్రీల హక్కులు, వీటన్నిటి మార్పులకి కారణమయ్యాయన్నమాట ఆవిడ రాసిన రచనలన్నీ కూడా. అలా చివరికి ఏమైంది అని అంటే, రక్మాబాయి గారు తన స్వేచ్ఛను తాను పొందారు చివరికి. ఎట్లా అయినా సరే తాను సొంతగా తన జీవితాన్ని నిర్మించుకోవాలి అని అనుకున్న ఆవిడ కల నిజమైందనమాట. అలా తను వైద్య విద్య నేర్చుకునేందుకు ఇంగ్లాండ్ వెళ్ళారు. అలా వైద్య విద్యని పూర్తి చేసి ఇండియాకి తిరిగి వచ్చారు. అలా ఇండియాకి తిరిగి వచ్చి వైద్య సేవల్ని కూడా అందించారనమాట. మరి అలా అందించిన మన రక్మాభాయ్ గారి ఏమయ్యారు అని అంటే, మన నేటి స్త్రీలందరికీ కూడా విద్య పట్ల కానీ, స్వతంత్ర నిర్ణయం తీసుకునే విషయంలో కానీ, గౌరవప్రదమైన జీవితాన్ని మనం నిర్మించుకోవడంలో కానీ మనం ఎంత ముఖ్య పాత్ర వహించాలి అనే యొక్క పాయింట్ని నిరూపించగలిగారనమాట. అలా నిరూపించి నేటి స్త్రీలందరికీ కూడా ఒక ఆదర్శమూర్తిగా నిలిచారు. మరి అది రక్మాభాయ్ గారి స్టోరీ అయితే. మరి ఇలాగా మనం తెలుసుకున్నాం కదా, మరి ఈవిడ సంఘటనలు నేటికి, అంటే ఈవిడ లైఫ్లో జరిగిన సంఘటనలు మనకి నేటికి కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడంటే మనకి చాలా ఆప్షన్స్ తక్కువ, మరి ఇప్పుడు ఇప్పటికీ అలానే ఉందా? ఉంది. మరి దీని గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం ఇవాళ ధీరాలో అయితే. ఈలోపు మంచి పాట వినేద్దామా? మరి గుడ్ లక్ సకీ నుంచి వచ్చేస్తుంది మంచి పాట, వింటూ స్టే ట్యూన్.

0: ఏది పిల్లా?
1: అటు చూడండి రోయ్.
2: ఈ అదృష్టాలను నమ్మను నేనసలే. మీ దృష్టిని మించిన దిష్టే లేదసలే.
3: సమయం 1:20. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్తో పాటు గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్టంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట ప్రభుత్వ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, వివిధ శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇంజనీర్స్ దినోత్సవం సందర్భంగా రాష్టంలోని ఇంజనీర్లకు మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. భారతరత్న ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకోవాలని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, క్రమశిక్షణ, నిబద్ధతో ఇంజనీర్లు దేశాభివృద్దికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్టంలోని పోలవరం, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ, హంద్రీనీవా వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిలో ఇంజనీర్ల పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలకు సాగునీరు, తాగునీరు, మెరుగైన మౌలిక వసతులు అందించడంలో ఇంజనీర్లు మరింత అంకితభావంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తనకు, ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17న ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. ఈ సందర్భంగా ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17న సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కోరుతూ,
1: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవకు అంకితమై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా

0: సంకల్ప అభియాన్ పేరుతో పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, యువతకు అవకాశాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
1: రాష్ట్రంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. వచ్చే నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 11 డిప్యూటీ కలెక్టర్లు, 14 ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు, 36 డీఎస్సీ సివిల్, 3 డీఎస్పీ కమ్యూనికేషన్స్, 14 డీఈఓలు, 15 డిప్యూటీ రిజిస్టార్లు, 12 మున్సిపల్ కమిషనర్లు సహా మొత్తం 163 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని కూడా పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. యూనిఫామ్ సర్వీసుల్లో సాధారణ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 2 ఏళ్లపాటు పెంచగా, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచింది. రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి సడలింపులు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పెంపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా విద్యాభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో సంస్కృతి సేవా సమితి, ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా వికాసం, విద్యావాహిని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యా వికాసం ద్వారా 30 ఉచిత శిక్షణా కేంద్రాల్లో 843 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా విద్యావాహిని కార్యక్రమం ద్వారా 40 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్దికి వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఇంజనీర్ల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 15 ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15 కర్ణాటకలోని ముద్దనహళ్లిలో జన్మించారు. ఇంజనీరుగా దేశ నిర్మాణంలో విశేష సేవలందించిన ఆయన అనేక కీలక నిర్మాణాలు, సాగునీటి పారుదల ప్రాజెక్టుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఇంజనీరింగ్ రంగంలో దేశానికి ఆయన అందించిన సేవలకు గాను 1955 ప్రభుత్వం ఆయనకు అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని అందజేసింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు సమతుల ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందుతున్నారని ఐసీడీఎస్ కృష్ణా జిల్లా పర్యవేక్షణాధికారి సత్యశ్రీ తెలియజేస్తూ,
2: నెల రోజుల పాటు జరిగే ఈ పోషణ మాసోత్సవాలు మన అంగన్వాడీ మన బాధ్యత అనే థీమ్తో కృష్ణా జిల్లా పామర్ సెక్టార్ లోని 28 అంగన్వాడీ కేంద్రాలలో నెల మొత్తం జరిగే ఈ కార్యక్రమాల్లో ఆహార వైవిధ్యం మరియు ప్రోటీన్, తాజా వేడిగా వండిన భోజనం, కమ్యూనిటీ యాజమాన్యం మరియు జవాబుదారీతనం, బాల్య వికాసానికి పోషణ మరియు ప్రారంభ ప్రేరణ, ప్రధానమంత్రి మాతృవందనా యోజన అనే అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. 113 మంది గర్భవతులు, 76 మంది బాలింతలు, 445 మంది 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 158 మంది 3-6 పిల్లలు లబ్ధి పొందనున్నారు.
1: పోషణ్ అభియాన్ ద్వారా అవసరమైన పోషకాహార పదార్థాలు అందుతున్నాయని కృష్ణా జిల్లా పామరుకు చెందిన లబ్ధిదారులు లక్ష్మి తెలియజేస్తూ,
3: రిలీజ్ అయిన తర్వాత మేడం గారికి వచ్చి చెప్పాను, ఆరోగ్యం గురించి పాలు, గుడ్లు, బియ్యం, పప్పు ఇస్తున్నారు, కిట్ ఇస్తారు, తర్వాత వేడ్చి వస్తారు. మేడం గారు నీ బిడ్డకి మీకు ఆరోగ్యం ఎట్లా ఉంది అని చెప్తా ఉంటారు, టయానికి ఎట్లా తినాలి అట్లా తినాలని చెప్తారు.
1: 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9-11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఎంపిక పరీక్షను నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 9-11 తరగతుల్లో ప్రవేశాల కోసం అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

సమర్పణకు ఈ నెల 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి ఆన్లైన్ పోర్టల్లో cbseitms.nic.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్తో పాటు గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: అరే రే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
5: దానికంత కంగారు ఎందుకో, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 వరకు తీసుకోవచ్చు.
4: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
6: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
7: ఏదో బాగానే ఉన్నానులే.
6: ఏంటే, వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
7: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
6: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
7: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
6: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
7: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
6: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
7: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
6: ఆఫ్ కోర్స్.
8: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
6: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

జూనియర్ NTR వాయిస్ లో సాంగ్ అయితే వినేశారు. మరి ఈ సాంగ్ ఏ మూవీది అని అంటే రభస మూవీ నుంచి వినేశారు. మరి మనమైతే రీ ఎంట్రీ చేసాం ధీర ప్రోగ్రామ్ కి. వెల్కమ్ బ్యాక్ మీ అందరికీ కూడా. మరి రక్మాభాయ్ గారి గురించి అయితే తెలుసుకున్నారు కదా మన ధీరాలో. మరి రక్మాభాయ్ గారి లైఫ్లో ఏం జరిగింది, తను చిన్నప్పటి నుంచే చదువు పైన ఉన్న ఇంట్రెస్ట్తో తను చక్కగా చదువుకోవాలని, అండ్ రక్మాభాయ్ గారు తన సొంత జీవితాన్ని తానే నిర్మించుకోవాలి అని చెప్పి కోరుకున్నారు. కానీ అప్పటికే పెళ్ళైపోవడం, ఆ తర్వాత ఆవిడ తన సొంత కాళ్ళ మీద నిలబడేందుకు పోరాటం చేయటం, అండ్ అలా చేసిన ఆ పోరాటంలో విజయం సాధించడం, వైద్య విద్యురాలు నేర్చుకోవటం, అలా వైద్యురాలిగా అవ్వటం, ఇవన్నీ కూడా మనం చూసాం ఆవిడ లైఫ్లో అయితే. మరి ఇటువంటి సంఘటనలు అంటే ఏదన్నా ఒక లైఫ్లో ముందుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనకి అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి కదా, మెయిన్లీ స్త్రీలకు ఎక్కువగా వస్తాయి అనుకోండి. సో అప్పుడు పోరాటం అంటే చాలా అరుదు. అంటే ఇట్లా నేను నా సొంత కాళ్ళ మీద నిలబడాలి అని అనుకుని పోరాడే స్త్రీలు చాలా అరుదు అనమాట. కానీ ఈ రోజుల్లో ఉన్న స్త్రీలకి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ కొందరు మాత్రకు నేటికి కూడా అంటే ప్రస్తుతానికి కూడా తమ స్వీయ నిర్ణయాలు తాము తీసుకునేందుకు వెనకాడుతున్నారనమాట. అసలు ఎందుకు ఇలా వెనకాడుతున్నారు, అసలు ఇక్కడ మనం 2026లో ఉన్నాం. ఎప్పుడో 1980s 1980s ఈ జనరేషన్ వేరు, ఇప్పుడున్న 20s జనరేషన్ వేరు కదా. మరి ఇప్పటి

అండ్ ఇంకొక దాంట్లో మోస్ట్ పవర్ఫుల్గా ఒక విలన్ క్యారెక్టర్లో కనబడతారు. అండ్ ఇంకొక దాంట్లో ఒక సిచ్యుయేషనల్, ఒక మంచి, ఒక పెద్దలాగా ఇలాంటి క్యారెక్టర్స్లో కనబడతారు. మరి ఇటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం మన లైఫ్లో కూడా మనం ఒక పాత్రని పోషిస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా. ఒకళ్ళు ఒక బాధ్యత గల ఉమెన్గా ఉంటే కొంతమంది అప్పుడే లైఫ్లో అడుగు పెడుతున్న యంగ్ లేడీలా ఉంటారు, ఇంకొంతమంది అమాయకంగా చిన్నపిల్లలు కూడా ఉంటారు. సో ఇట్లా ఏ స్టేజ్లో ఉన్నా సరే లేడీస్ ఎప్పుడూ కూడా తమ ఓన్ డెసిషన్ తీసుకోవడానికి కాస్త వెనకంజ వేస్తూ ఉంటారు. దట్టు ఇప్పుడున్న జనరేషన్ కూడా అదే చేస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచి నువ్వు ఆడపిల్లవి, ఇలానే ఉండాలి, ఇలానే పెరగాలి, నువ్వు ఆడపిల్లవి, ఈ పని చేయకూడదు, నువ్వు ఆడపిల్లవి, ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఆడపిల్లవి, ముందు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకు, ఇలాంటి మాటలు వస్తూ ఉన్నప్పుడు మరి అలాంటి ఇది మాటలు అనేవి తన మైండ్లో అలా ఫిక్స్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మరి ఆ చిన్నప్పటి నుంచి విన్న ఆ మాటలే వాళ్ళు పెద్దయ్యాక, అమ్మో నేను ఆడపిల్లని, ఇప్పుడు ఈ పని చేస్తే ఏమవుతుందో ఏం కాదో ఇలా ఆలోచించుకుంటూ చేయాలా వద్దా అనే సందిగ్ధావస్థలో పడిపోతారు. తప్పితే ఒకవేళ తమంతటి తాము ఓన్ డెసిషన్ తీసుకుంటే, అమ్మో నేను ఇప్పుడు ఆడపిల్లని, మళ్ళీ ఇది నా ద్వారా నేను ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో అనే ఒక భయం కూడా వాళ్ళల్లో ఏర్పడిపోతుంది అన్నమాట. మరి అది సంగతి ఇంకా మాట్లాడుకుందాం. అసలు ఇలా ఓన్ డెసిషన్స్ తీసుకోవడానికి గల అంటే తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది, అండ్ ఇంకా మాట్లాడుకునే లోపు ఇంకొక మంచి పాట అయితే వస్తుంది, వింటూ ఆనందించండి.

0: అంజలా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని, జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు ఎస్పీ బాలు గారు, చిత్ర గారు పాడగా ఆహ్వానం సినిమా నుంచి. మరి మనం అయితే ధీరాల్లో తెలుసుకుంటున్నాం కదా, మరి లేడీస్ అలా తమ ఓన్ డెసిషన్స్ ఇప్పటికీ ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి. మరి ఇప్పటికీ ఎందుకు తీసుకోవట్లేదు తెలుసా? ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకున్నా అందులో ఏదన్నా ఒక చిన్న పొరపాటో లేకపోతే ఏదన్నా చిన్న తప్పో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకుందాం, ఆ బిజినెస్లో ఒక 6 మంత్స్ తర్వాత, ఒక 3 మంత్స్ తర్వాత ఏదన్నా ఒక చిన్న ఫాల్ట్ వచ్చింది, ఏదన్నా చిన్న డ్రాబ్యాక్ వచ్చింది, బిజినెస్ కొంచెం డల్ అయింది, లేకపోతే ఇలా ఏదన్నా అనుకుందాం, అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అనే మాటలకి అమ్మో ఇంకా మన వల్ల కాదురా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకు అంటే ఇలా ఏమన్నా తప్పులు జరిగితే ఆ పూర్తి తప్పంతా కూడా ఆ స్త్రీలదే, అంటే ఎవరైతే డెసిషన్ తీసుకున్నారో వాళ్ళదే అన్నట్లుగా ఒక నింద పడిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పటికీ అదే జరుగుతూ ఉంది చాలా చోట్ల అయితే. మరి ఇలా జరుగుతున్న ఈ రీజన్నే వాళ్ళు ఒక మెయిన్ రీజన్గా తీసుకొని, మనకి ఎందుకులే ఇప్పుడు ఒకవేళ మనం డెసిషన్ తీసుకున్న తీరా అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ మనల్నే అంటారు, ఇవన్నీ మనకెందుకు? వాళ్ళు తీసుకున్న డెసిషన్నే మనం కాముగా ఊరుకొని వాళ్ళ డెసిషనే మన డెసిషన్గా భావించేద్దాం అని చాలామంది స్త్రీలు తమ నిర్ణయాలకి అలా ఫుల్ స్టాప్ పెట్టేసి ప్లాస్టర్ వేసేస్తున్నారనమాట. సో అలా చేయకుండా మరి కెరీర్ విషయంలో అయినా, పెళ్లి విషయంలో అయినా, ఉద్యోగం విషయంలో అయినా, లేకపోతే బాధ్యతలు చేపట్టే విషయంలో అయినా, లేకపోతే పిల్లల్ని తీసుకునే బాధ్యత ఏదైనా సరే, ఇలా ఏ బాధ్యతలో అయినా, ఇలాంటి విషయంలో అయినా తప్పులు జరిగితే ఒకవేళ వాళ్ళ భయం ఇంకాస్త పెరిగి వాళ్ళ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కాబట్టి ఇటువంటి మెయిన్ విషయాలన్నింటిలో కూడా స్త్రీలు ఇప్పటికీ నిర్ణయాలు తీసుకోవట్లేదు. మరి ఏం చెయ్యాలి, వాట్ వీ హ్యావ్ టు డూ, మాట్లాడుకుందాం. సో లేడీస్, మరి నేను చెప్పదలుచుకుంది అండ్ అలాగే నిపుణులు చెప్తున్నది ఏంటి అంటే, సెల్ఫ్ డెసిషన్స్ తీసుకోవాలి అని నిర్ణయించుకోవడం అసలు తప్పే కాదు. అంటే మన లైఫ్ మీద మనకంటూ

ఒక నిర్ణయం ఉండాలి అనుకోవడంలో తప్పే లేదు. కానీ అది ప్రతి విషయంలో కాదు. ఒంటరిగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు మన నిర్ణయాలు మనకే తిప్పికొట్టచ్చు కదా. మరి అలాంటప్పుడు కొన్ని విషయాలు, అంటే మన లైఫ్లో మనకంటూ కొన్ని విషయాలు ఉంటాయి, అలాంటి విషయాలు ఫ్యామిలీతో కానీ ఇంట్లో పెద్దవాళ్ళతో కానీ మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎప్పుడో పొందే ఉంటారు కదా, మరి అటువంటి అభిప్రాయాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనం అప్పుడు ఒక నిర్ణయానికి రావాలన్నమాట. అలా అని వాళ్ళ అభిప్రాయాల్ని మెయిన్గా తీసుకొని దాని మీదే డిపెండ్ అయిపోయి మనం తీసుకోవాలనుకున్న డెసిషన్స్ని మార్చేసుకోకూడదు. సో మనం ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలి అన్నా మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ ఆ క్లారిటీలో ఏమన్నా మనకి చిన్న చిన్న డౌట్లు ఉన్నప్పుడు అలాంటప్పుడు ఫ్యామిలీ లేదా పెద్దవాళ్ళతో డిస్కస్ చేసుకొని, లేదా మనకి ఆఫీస్ విషయంలో అయితే మన సీనియర్స్ ఆర్ ఎల్స్ మన హై అఫీషియల్స్తో డిస్కస్ చేసుకొని మనం ముందుకు అడుగు వేయాలన్నమాట. మరి అలా వేస్తే ప్రతి ఒక్కరు కూడా రక్మభాయ్ గారి లాగా విజయం సాధించవచ్చు. మరి అది సంగతి, ఇది వాటి మన ధీర ప్రోగ్రామ్.

మరి ఇవాళ మన ధీర ప్రోగ్రామ్కి చివరిగా ఒక మంచి పాటతో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. మై డియర్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, మీకోసం మిస్ ఇండియా నుంచి వస్తుంది ఒక మంచి సాంగ్. వింటూ స్టే ట్యూన్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

2:31 దాటి 32 మినిట్స్ కూడా ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంటర్ ఇచ్చేసాం సందడే సందడి. సో వెల్కమ్ టు సందడే సందడి మీ అందరికీ కూడా. మరి ఇప్పటి నుంచి 4:00 వరకు నాతో కలిసి సందడి చేయాలంటే వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు 0866248814. ఇది వాట్సాప్ నెంబర్. 0866248814. ఇక మొదలెడదామా. మరి ఇవాళ మన సందడి సందడిలో నేను క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాను. అండ్ నాకైతే ఆల్రెడీ వెల్కమ్ చెప్తూ కొంతమంది మెసేజెస్ చేశారు. మన లిజనర్స్ అయితే చూద్దాం ఎవరెవరు ఏ మెసేజ్ చేశారో. సూపర్ సాంగ్స్ అంటున్నారు గణేష్, కాదు ఎవరు, బందర్పల్లి నుంచి అంకయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన, నమస్తే, బాగున్నారా? వినాయకున చవితి పండగ బాగా జరుపుకున్నారా? సందడి సందడికి వెల్కమ్. చందనమ్మ వచ్చారుగా, మా ఊర్లో వానొచ్చిందో అది సంగతి అంటున్నారు. యాక్చువల్లీ వరుణ్ అక్కడ ఉన్నాడు, అన్ని ఊళ్ళల్లో అలా అలా అలా టూర్ వేస్తున్నాడు అనమాట, అది సంగతి. సో అది విషయం. అండ్ రఘుపీర్ సింగ్ గారు మీకు కూడా వెల్కమ్. నెక్స్ట్ ఇంకా వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుంచి ఓకే అక్కడ పంపించారు. అండ్ ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ సందడి సందడికి వెల్కమ్ అంటూ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు పంపించారు. అండ్ అలాగే నరేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి బాగున్నారా అంటూ, ఫైన్ అండి. అండ్ అలాగే మాధవి గారు, ఆంజనేయులు గారు పోజంపల్లి నుంచి వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు, వెల్కమ్ మీకు కూడా. అండ్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు బాగున్నారా మేడం, హాయ్ అంటున్నారు, హాయ్ అండి. అండ్ అలాగే హాయ్ అంటూ నరసింహ గారు, పద్మభాయి గారు ఫ్యామిలీ పంపించారు, వెల్కమ్ మీకు. అండ్ అలాగే అప్పలరాజు గారు పడ నుంచి పంపించారు, హాయ్ చందన ఎలా ఉన్నారు, ఇక మా ముఖ చిత్రాలు మారిపోవడం ఖాయం, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటున్నారు. ఏమో గుర్రాలు ఎగరవచ్చు అది సంగతి అప్పలరాజు గారు. అండ్ హాయ్ చందన గారు ఎలా ఉన్నారు, పండుగ ఎలా జరుపుకున్నారు అంటూ ధను అడుగుతున్నారు. హాయ్ అండి, శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేశారు ధను గారు. హాయ్ అండ్ వెల్కమ్ టు మై షో, నేనైతే బాగున్నాను, పండుగ మా బుజ్జి గణపతితో బాగానే జరుపుకున్నాను. నెక్స్ట్ ఇంకా వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కర్నూలు జిల్లా నుంచి. అండ్ హాయ్ చందన, హౌ ఆర్ యూ అంటూ శివ గారు పంపించారనమాట గుంటూరు నుంచి, వెల్కమ్ అంటున్నారు, మీకు కూడా వెల్కమ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటున్నారు నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య గారు. ఓకే అండి, మీకు కూడా వెల్కమ్.

అండ్ అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ కాకాని నుంచి పద్మ గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు. అండ్ వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఎవరు అంటే, బహుకాల దర్శనాలు, బాగున్నారా, పండగ ఎలా జరుపుకున్నారు అంటున్నారు. వెల్కమ్ అంటూ రామళ్ళకోట నుంచి బాషా గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా, నేను బాగానే జరుపుకున్నానండి. సో మధ్యాహ్నం పూట బహుకాల దర్శనం అన్నమాట. సరే, అవన్నమాట విషయాలు. మరి ఈరోజు మనందరి ఫేవరెట్ ఫేవరెట్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ గారి బర్త్డే కదా. మరి ముందుగా ఆవిడకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేయండి. మరి రమ్యకృష్ణ గారు డిఫరెంట్ లాంగ్వేజెస్లో నటించారు కదా, మన తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించారు. అయితే ఆవిడ నటించిన ఒక సినిమా టైటిల్ మటుకు చాలా డిఫరెంట్. ఎందుకు అనంటే నాగార్జున గారి సినిమాతో స్టార్ట్ అవుతుంది, అలాగే గోపీచంద్ సినిమాతో ఎండ్ అవుతుంది. యాక్చువల్లీ రెండు పదాలే, కన్ఫ్యూజ్ అవ్వకండి. నాగార్జున గారి సినిమా, అలాగే గోపీచంద్ గారి సినిమా, వీళ్ళిద్దరి సినిమా కలిపితే వచ్చే రమ్యకృష్ణ గారి సినిమా ఏది తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి. 0866248814. నాగార్జున గారి సినిమా, అలాగే గోపీచంద్ సినిమా, వీళ్ళిద్దరి సినిమా కలిపితే వచ్చే రమ్యకృష్ణ గారి సినిమా ఏది? ఆన్సర్ చేస్తూ ఉండండి. మరి వానను గుర్తు చేశాక వానపాట వినకపోతే ఎట్లా చెప్పండి? మరి వానపాట అయితే వచ్చేస్తుంది మీకోసం. అర్రెర్రే, సూపర్ సాంగ్ కదా. మరి వినేయండి, స్టే ట్యూన్డ్.

ఎస్, ఆవార నుంచి సాంగ్ అయితే వినేశారు. మనం సందడి సందడిలో ఉన్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, హీరో నాగార్జున గారి సినిమా అండ్ హీరో గోపిచంద్ గారి సినిమా కలిపితే వచ్చే హీరోయిన్ రమ్యకృష్ణ గారి సినిమా ఏది అని అడిగాను. అండ్ క్లూ కింద ఒక క్లూ కూడా ఇచ్చేస్తున్నాను. ఈ సినిమా 1995లో రిలీజ్ అయిన సినిమా. మరి ఆలోచించండి, పాపం చాలా సినిమాలు ఉన్నాయి, మన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నారు. కానీ వీటిల్లో కూడా ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఆన్సర్ చేసిన ఒక లిజనర్ కూడా ఉన్నారు. అది ఎవరనేది ఇంకొక వానపాట తర్వాత రివీల్ చేస్తాను. ఇప్పుడైతే రచ్చ నుంచి సాంగ్ వస్తుంది, స్టే ట్యూన్డ్.

అమ్మయ్యా, అలా వరుణ్ణి మళ్ళీ మనం మన ఏరియాకి రప్పించేసాం. సో ఇంకెవరికన్నా మిస్ అయ్యాడా వరుణ్? అటెండెన్స్ వేయిత అందరికీ, అందరి ఏరియాస్లో వచ్చేలాగా మనం ట్రై చేద్దాం. అండ్ మంచి వానపాటలతో అలా సందడి స్టార్ట్ అయిపోయింది కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, హీరో నాగార్జున గారి సినిమా అండ్ హీరో గోపీచంద్ గారి సినిమా కలిపితే వచ్చే రమ్యకృష్ణ గారి సినిమా ఇది అని అడిగాను. మరి ఆన్సర్స్ వచ్చేసాయి, చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు. గోలీమార్ సినిమా అనుకుంటున్నారు ఎవరు? కాకాని నుంచి పద్మ గారు కాదండి, అంటే గోపీచంద్ గారి సినిమా ప్లస్ మన నాగార్జున గారి సినిమా రెండింటినీ కలపాలి మీరు, అది విషయం. నెక్స్ట్ ఇంకా ఘరానా బుల్లోడ్ అనుకుంటున్నారు, కాదు కదా, నరేష్ గారు రోజా గారు పంపించారు మహబూబ్ నగర్ నుంచి. అండ్ అలాగే వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, హాయ్ చందన, వరుణ్ గారిని కాస్త మా కడప జిల్లాకు కూడా పంపించండి అని అడుగుతున్నారు. చెప్తా, ఇప్పుడే వరుణ్ కొంచెం వెళ్ళాయా అని కూడా చెప్తాను. సో హీ విల్ కమ్. అండ్ నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారు, అల్లరి మొగుడు అంటూ. అంటే ఈ మూవీ అల్లరి అనేది అల్లరి నరేష్ కింద తీసుకోవచ్చు, అది విషయం. బట్ ఈ సెకండ్ ఆన్సర్ అయితే సగం కరెక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు, అది విషయం. నెక్స్ట్ ఇంకా ఆ సినిమా పేరు శత్రువు అంట. ఓకే, వీరు చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సో నెల్లూరు జిల్లా నుంచి మెసేజ్ చేశారు, కానీ ఈ ఆన్సర్ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా నేను ఇందా చెప్పాను కదా, నేను క్వశ్చన్ అడిగిన వెంటనే వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ నాకు కరెక్ట్గా ఆన్సర్ చేసేసారండి. అది ఎవరో తెలుసా? మన సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి అనమాట. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు? కౌస్తుభ గారు ఆత్మకూరు నుంచి మెసేజ్ చేశారు, అమ్మ అనే సినిమానా మీరు అంటున్నది ఆన్సర్? బట్ అదైతే ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా నరసింహారావు గారు దేవర్గా కొత్తగూడెం నుంచి పంపించారు, హాయ్ చందన వెల్కమ్ అంటూ పంపించారు. అండ్ ఆన్సర్ అయితే లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడే నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి అల్లరి మొగుడు అంటున్నారు, సో కాదు. అండ్ అలాగే మధుప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు తిరుపతి జిల్లా నుంచి, శివశక్తి మూవీ. శివ ఓకే, నాగార్జున గారిది, అండ్ శక్తి జూనియర్ ఎన్టీఆర్ అయిపోతుంది, కానీ యాక్చువల్లీ ఆన్సర్ ఇది కాదనమాట. నెక్స్ట్ ఇంకా వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, ఈరోజు మరీ భానుడి భగభగలు ఎక్కువైపోతున్నాయి మాకు అంటున్నారు. ఓకే, బాపట్ల జిల్లా కడప జిల్లా రెండింటికి పంపించాలి వరుణ్ణి, అటెండెన్స్ వేసేసాం. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నంద్యాల నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి పంపించారు రామకార్తీక గారు ఫ్యామిలీ అందరూ కూడా అల్లరి మొగుడు అంటూ, సో కాదండి. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మీ ఒడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు పులిపాటి వెంకటేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా మహబూబ్ నగర్ నుంచి. ఓకే, ఫ్రెండ్ సలహా తీసుకుని ఆన్సర్ చేశారు, బాగుంది. బట్ ఫార్వర్డ్ చేస్తే ఎట్లా చెప్పండి? నేను ఆ ఫ్రెండ్ పేరు రివీల్ చేయనులే, ఆ ఫ్రెండ్కి ఆన్సర్ తెలియాలి, అది విషయం. నెక్స్ట్ ఇంకా దస్తగిరి సంధ్య గారు ప్రొద్దటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివ గారు గుంటూరు నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి, హాయ్ అంటున్నారు, హాయ్ అండి. అండ్ అలాగే హాయ్ నమస్తే మేడం అంటున్నారు బంగారు రాజట ఆధుని నుంచి, మీ పేరే అదా అండి, వెరీ నైస్. అమ్మోరు సినిమా అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు. అనురాధ గారు నేను ఆల్రెడీ క్లూ ఇచ్చేసా 1995లో రిలీజ్ అయింది సినిమా అని చెప్పేసి. అండ్ అలాగే వానపాట వేసినందుకు థ్యాంక్ యూ అంటున్నారు రామళ్ళకోట నుంచి భాషా గారు అండ్ ఫ్యామిలీ అనమాట. ఆన్సర్ ఘరాన బుల్లోడు అంటున్నారు, ఘరాన బుల్లోడు కాదు. అండ్ నరేష్ గారు రోజా గారు పంపించారు మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దుర్గారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కృష్ణ గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ రమ్యకృష్ణ గారా, సో ఇలా వచ్చారా? ఓకే, శంకర్పల్లి నుంచి పంపించారు స్పందన గారు అండ్ కృష్ణ సంతోష్, అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు చేశారు మెసేజ్ అంటే, గౌతమ్ సాయి గారు బీసీ కాలనీ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ టూ. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చందన రైటా రాంగా చెప్పలేదేంటి, రాంగ్ అని చెప్పా నేను, రాంగ్ అని చెప్పానా మీ ఆన్సర్ని? ఓకే, అయితే రైటే ఆన్సర్. ఓకే అప్పలరాజు గారు, డోంట్ వరీ. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ చందుజీ, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు వెల్కమ్ చెప్తున్నారు, వెల్కమ్, మీకు కూడా ఫైన్ అండి. అండ్ ఆధోని నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ చందన సిస్టర్ అంటూ రాజశేఖర్ గారు పంపించారు, హాయ్ బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ని మెసేజ్ చేయలేదు, ఘరాన మొగుడు కాదండి.
ఎవరు ఎవరు ఎవరు ఎవరు కాకానీ నుంచి పద్మ గారు. నెక్స్ట్ ఇంకా నారాయణపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ రత్న గారు, మోహన్ గారు పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన, వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ ఆన్సర్ అంటూ

కరెక్ట్గా ఆన్సర్ చేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా వల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మా కడపకి కూడా వర్షం పంపండి మేడం గారు అంటున్నారు సంధ్య గారు కడప నుంచి. సో ఆల్రెడీ కడప నోటెడ్ అండి, ఇందాక ఒక లిజనర్ ఆల్రెడీ అడిగేశారు, మేబీ కడపకి కూడా వచ్చేస్తాడు వరుణ్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి? నేను రివీల్ చేయబోయే ముందు ఇంకొక మెసేజ్ అయితే ఉంది, చూసేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ ఆన్సర్ పంపించేశారు కరెక్ట్గా. మళ్ళీ ఎందుకండి ఆశా గారు, నేను ఆల్రెడీ మీ ఆన్సర్ రివీల్ చేసేసాను కదా. అండ్ అలాగే మాధవి గారు, ఆంజనేయులు గారు పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే నెల్లూరు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ, అమ్మోరు అల్లుడా మజాక బాగా ప్రసిద్ధి చెందినవి అంటున్నారు. ఓకే, కానీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఈ రెండు కాదు యాక్చువల్లీ, అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరు అంటే భాషా గారు అండ్ ఫ్యామిలీ అనమాట, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. సో అది విషయం. మరి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవి. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటనేది రివీల్ చేసేస్తున్నాను. సో నాగార్జున గారి సినిమాతో మొదలై గోపిచంద్ సినిమాతో ఎండ్ అవుతుంది అన్నాను స్టార్టింగ్. బట్ ఆ రెండు సినిమాల్ని కలిపితే వచ్చే రమ్యకృష్ణ గారి సినిమా ఏంటి అంటే సూపర్ మొగుడు అనమాట. సో మరి ఈ సినిమా 1995లో రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే మరి మన కృష్ణ గారు అండ్ రమ్యకృష్ణ గారు, దివ్యవాణి గారు అందరూ కూడా కనిపిస్తారనమాట ఈ సినిమాలో, అది సంగతి. ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇచ్చేసారు. మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ రెడీగా ఉంది. మరి ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక మూవీ చూసేసాం కదా, RRR మూవీ. అండ్ ఈ సినిమాలో NTR అండ్ రామ్ చరణ్, రాజమౌళి వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో వచ్చింది కదా. మరి ఇంకొక RRR ఉంది, అదేంటి అంటే రాజశేఖర్ గారు, రమ్యకృష్ణ గారు, రాఘవేంద్రరావు గారు. ఈ రెండు కాకుండా ఇంకో RRR కూడా ఉంది, అదేంటి అనేది మీరు కనిపెట్టాలి. అంటే కనిపెట్టడం అంటే అది నేను చెప్తాను, వాళ్ళ ముగ్గురు నటించిన సినిమా ఏంటి అనేది మీరు కనిపెట్టగలగాలి. మరి ఆ RRR ఏంటి అని అంటే ఎన్టీ రామారావు గారు అండ్ రవితేజ గారు అండ్ రాజశేఖర్ గారు. ఈ RRR కాంబోలో ఒక జంతువు పేరుతో సినిమా వచ్చిందనమాట. ఆ సినిమా ఏంటి మరి తెలిస్తే 0866248884కి ఆన్సర్ చేసేయండి. సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రాజశేఖర్ గారు, అలాగే రవితేజ గారు, వీళ్ళ ముగ్గురు కాంబో అంటే ఈ RRR కాంబోలో వచ్చిన ఒక సినిమా ఉంది, అది కూడా జంతువు పేరుతో వచ్చిన సినిమా పేరు ఇది. మరి తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248884కి. మరి ఇప్పుడైతే మంచి సాంగ్ వస్తుంది, నేను ఇందాక చెప్పిన RRR కాంబోలో అండ్ రమ్యకృష్ణ గారి బర్త్డే స్పెషల్గా, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్ సాంగ్ అయితే వినేశారు కదా అల్లరి ప్రియుడు నుంచి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రాజశేఖర్ గారు అండ్ రవితేజ గారు వీళ్ళ ముగ్గురు అంటే ఈ ట్రిపుల్ ఆర్ కాంబినేషన్లో ఒకే టైటిల్ ఉందన్నమాట, అది కూడా ఒక జంతువు పేరుతో వచ్చే టైటిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎలా చెప్తాలి, తొలి ప్రేమ ఉంది, తొలి ప్రేమ వరుణ్ తేజ్ది ఉంది, పవన్ కళ్యాణ్ది ఉంది. సో అలా అలా ఆలోచించండి, మీకు ఆన్సర్ అయితే తెలుస్తుంది. మరి ఈ ట్రిపుల్ ఆర్ కాంబినేషన్లో ఒక జంతువు పేరుతో వచ్చిన సినిమా ఉంది అని చెప్పి అడిగాను. మరి క్లూ కావాలి అని అంటే ఇది ఒక మంచి క్రూర మృగం అన్నమాట, అది సంగతి కనుక్కోండి. మరి క్లూ కూడా ఇచ్చేసాను, మరి ఆన్సర్ కనుక్కొని నాకైతే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేయండి 0866248884కి. అండ్ ఇప్పుడైతే న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, మరి న్యూస్ తర్వాత మీ ఆన్సర్స్ అన్నీ కూడా చూస్తాను. స్టే ట్యూన్.

0: న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట్రంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు వ్యవహరిస్తున్న తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించాయని, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇళ్ల కేటాయింపు జరుగుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి, సముద్ర భద్రత పెంపునకు దోహదపడే ఇన్కాయిస్ కేంద్రం ప్రతిపాదన కార్యరూపం దిశగా సాగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సూచించారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్ అందని వారు తమ వివరాలను సంబంధిత అధికారులకు అందజేసి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందాలని మంత్రి తెలిపారు. నిడదవోలు మహిళా డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఉచ్చతర శిక్షా అభియాన్ పీఎం ఉషా పథకంలో భాగంగా సుమారు 3.36 కోట్ల వ్యయంతో అదనపు తరగతి గదులు, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గుండెపోటుతో ఈరోజు కన్నుమూశారు. ఏలూరు నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గత ప్రభుత్వంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల వైసీపీ నాయకులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో శాంకరి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న రైజ్ గ్లోబల్ క్యాంపస్ లోగోను వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఈరోజు ఆవిష్కరించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అధ్యక్షతన స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ సిస్టంపై జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానాన్ని పటిష్ట అమలు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పాఠశాల యాజమాన్య కమిటీల ఎస్ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 18న ఓటర్ల జాబితా ప్రదర్శించి 25న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 29 ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈ నెల 19న పశ్చిమ రాజస్థాన్ నుండి ప్రారంభం కానుందని, దీని ప్రభావంతో ఈ నెల 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:04 గంటలకు వింటారు.

0: City FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ మరి మన సందడి సందడికి వెల్కమ్ బ్యాక్ చెప్పేద్దాం. రామారావు గారు, రవితేజ గారు అండ్ రాజశేఖర్ గారి కాంబోలో, ఈ ట్రిపులర్ కాంబోలో వచ్చిన మంచి జంతువు పేరుతో వచ్చిన సినిమా ఏది అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయిక చూసేస్తాను. ఎవరెవరు ఏం పంపించారు అనేది, కర్నూలు నుంచి పంపించారు రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ ఇందాకటి క్వశ్చన్ కి, అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా సేమ్, అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు. మీరు ఇంకొంచెం ముందుకెళ్ళండి, అంటే

ఇది కూడా రెండక్షరాలే, ఆ జంతువు పేరు కూడా. కాకపోతే ఇంగ్లీష్లో అయితే మారిపోతుంది ఆన్సర్. ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా, సో నరేష్ గారు రోజా గారు పంపించారు, బొబ్బిలి పులి అయితే కాదు. నెక్స్ట్ ఇంకా సూపర్ మొగుడు అంటుంది అక్కడ, దానికి ఆన్సర్ చేశారు తిరుమలై గారు పుట్టపక్క నుంచి. అండ్ సింహం నవ్వింది అంటే అప్పలరాజు గారు పడన నుంచి కాదు. అండ్ రఘుబీర్ సింగ్ గారు ఏలూరు నుంచి ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. అండ్ మలాంబి గారు కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ నాకు ఈ క్వశ్చన్కి వచ్చిన ఫస్ట్ రైట్ ఆన్సర్ మీదే. అండ్ నరసింహారావు గారు పంపించారు రణం సినిమా అనుకుంటున్నారట కొత్తగూడెం నుంచి, కాదండి. అండ్ అలాగే మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించారు. సూపర్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా రాజసింహం అంటూ ఆన్సర్ చేశారు శివ గారు గుంటూరు నుంచి, కాదండి. అండ్ అలాగే ఇదే ఆన్సర్ని ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, కాదండి. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఈ నల్లప్రియుడు బోత్ యాక్టెడ్ బట్ నాట్ ఎన్టీఆర్ అంటున్నారు సురేంద్రనాథ్ గారు ఒడిశా నుంచి. బట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా కాదు, ఒకే టైటిల్. సో ఇందాక తొలి ప్రేమ ఎగ్జాంపుల్ ఇచ్చా కదా, అలా అనమాట. అలా ఒకే టైటిల్ వచ్చేలా నటించిన సినిమా పేరు, అది విషయం. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చిన క్లూ రెండు అక్షరాలు అన్నారు, బట్ అవి రెండు పదాలు అని ఉంటే మేము చెప్పేసేవాళ్ళం అంటున్నారు. నేను అసలు అక్షరాలు అని కూడా అని లేదా ఆ యొక్క క్లూకి. నేను అడిగిన క్లూ ఏంటి అని అంటే 1995లో రిలీజ్ అయింది అన్నాను, అది కౌస్తుభ గారు. బట్ ఇప్పుడు నేను ఇచ్చిన క్లూ ఏంటి అని అంటే ఇది ఒక క్రూర మృగం పేరు అని చెప్పిచ్చా. అంటే జంతువు పేరుతో వచ్చే సినిమా పేరు అని చెప్పా కదా, అది క్రూర మృగం అని, అంటే ఒక వైల్డ్ యానిమల్ అని కూడా క్లూ ఇచ్చా. అది నేను ఇచ్చిన క్లూ, మీకు ఇప్పుడు క్లారిటీగా ఉందా? సో కనుక్కోండి, ఆన్సర్ చేసేయండి మరి. నెక్స్ట్ ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే బీవీ సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రవితేజ గారంట, హీరో రవితేజ ఓకే బట్ ఆన్సర్ అయితే అది కాదు. కేదర్ వీరేష్ గారు రాజల్ నుంచి. అండ్ నిజామాబాద్ నుంచి వీక్లీ బజార్ నుంచి పంపించారు మురారి యశోద గారు ఫ్యామిలీ. తెలుగులో పంపించారు బట్ అది తెలుగులో అయితే హీరో మారిపోతారు కాబట్టి ఇంగ్లీష్లో పంపిస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అండ్ అంకయ్య గారు బందర్పల్లి నుంచి గరుడ వేగ అనుకుంటున్నారు, కాదండి. అండ్ అలాగే చంద్ర గారు వరుణ్ పవన్ కలిసి అలా షికార్కి వెళ్ళారు అండ్ సూర్యకి మాత్రం అటెండెన్స్ పడింది అంట. ఇక్కడ మాకు కూడా అంతే, నేను పొద్దున వచ్చేటప్పుడు నాతో సూర్యనే వచ్చాడు. సో అందుకే వరుణ్ రావాలని వరుణ్ కోసం మంచి సాంగ్ వేశాను అనమాట వేదంతం జానకి గారు. అండ్ ఆన్సర్ విషయానికి వస్తే ఆన్సర్ మటుకు కరెక్టే, జాతి ఏదైనా ఆన్సర్ మటుకు అదే కదా, కరెక్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాను. అండ్ గౌతమ్ సాయి గారు కరివేణ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ అలాగే ఎల్లప్ప యాదవ్ గారు ఇద్దరు రాయచూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు చాలా కష్టమైన ప్రశ్న అడిగారు జవాబు దొరకట్లేదు అంటున్నారు. మీకు క్లూ కావాలి అని అంటే ఇదే టైటిల్లో రవితేజ గారి రెండు సినిమాలు కనబడతాయి. యాక్చువల్లీ నేను అంతకుమించి ఇంకా పెద్ద క్లూ ఇవ్వలేను. అండ్ నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మజూమ్ బాబా గారు నాగర్ కర్నూలు నుంచి పంపించారు కొల్లాపూర్ అంట, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఓకే నాజిగా గారు, వేణు గారు దేశాయిపేట నుంచి. మీరు తెలుగులో ఆన్సర్ చేశారు, ఇంగ్లీష్లో చేస్తుంటే అదే కరెక్ట్ అయ్యేది. అండ్ రాజశేఖర్ గారు నెల్లూరు నుంచి క్వశ్చన్ వినలేదట, నేను చెప్తాను అండ్ ఆన్సర్ రివీల్ చేసేస్తాను. అండ్ అలాగే మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి తెలుగులో ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఆన్సర్ తెలుగులో మళ్ళీ ఇంకొకరు పంపించారు ఎవరునంటే నంద్యాల నుంచి భీమయ్య గారు. అండ్ అలాగే అప్పలరాజు గారు బడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీకి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మృగం అనే సినిమా అనుకుంటున్నారట బంగారాజు గారు ఆదోని నుంచి, అదే ఆ మృగం పేరేంటో చెప్పాలి, అది ఆన్సర్ అవుతుంది. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే అనంతపూర్ నుంచి అక్తర్ గారు, ఇమాంబి గారు అండ్ ఫ్యామిలీ తెలుగులో ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ నుంచి మురారి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ముండ్రాయి గ్రామం నుంచి మోహన్ గారు, సుభద్ర గారు అండ్ ఫ్యామిలీ పంపించారు తెలుగులో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఖడ్గమృగం అనుకుంటున్నారా, అయ్యయ్యో ఎవరు అని అంటే

ఆలయం పాలయం ఆలగడ్డ నుంచి అట. మీ పేరెంతకీ ఏంటండి మీ పేరు? నాకు పేరు కరెక్ట్గా అనిపించలేదు, ఇదేంటి ఊరు పేరు అనుకుంటున్నా బహుశా. సో మీ ఆన్సర్ అయితే ఖడ్గమృగం కాదు, అది సంగతి. అండ్ ఈరోజు క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంది మేడం అంటున్నారు వేటపాలయం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. పర్లేదు పర్లేదు, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి మీకోసం. అండ్ నెక్స్ట్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్, నంద్యాల నుంచి బ్రహ్మయ్య గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి స్పందన గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, అండ్ నాసికా గారు కనిపెట్టేశారు కరెక్ట్ ఆన్సర్ని. ఎలా ఉన్నావు తల్లి, లంచ్ అయిందా అంటూ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి అడుగుతున్నారు. ఖడ్గం అనుకుంటున్నారు ఆన్సర్ని, అదైతే కాదు, నేనైతే బాగున్నాను, నా లంచ్ అయిపోయింది, థ్యాంక్ యూ, మీరు బాగున్నారా? అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, చందన గారు మీ క్రియేటివిటీకి ఇక్కడ మా ముఖ చిత్రాలు మామూలుగా లేవు అంటున్నారు. ఇంకా ఇంకా ఉన్నాయి, ఈజీగా ఉన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మరి తీద్దాం, తవ్వి తీద్దాం మీకోసం. అదే సంగతి అప్పలరాజు గారు అండ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా నేను ఆన్సర్ రివీల్ చేసేనా? అండ్ ఆన్సర్ విషయానికి వస్తే సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ హీరో రాజశేఖర్ గారు అండ్ రవితేజ గారు, ఈ ట్రిపుల్ ఆర్ కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా పేరు టైగర్ అనమాట. సో రామారావు గారి సినిమా టైగర్, ఎన్టీఆర్ గారి సినిమా ఏ ఇయర్లో రిలీజ్ అయింది అంటే 1979లో రిలీజ్ అయింది, అండ్ రాజశేఖర్ గారి సినిమా అయితే 1991లో రిలీజ్ అయింది. మరి రవితేజ గారి సినిమా ఏమేంచిందా అంటారా? బెంగాల్ టైగర్ తీసుకోవచ్చు, లేదా టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కామన్గా వచ్చే ఆన్సర్ టైగర్ అనమాట. సో మొత్తానికి టైగర్ ఈజ్ ద ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఇది అచ్చ తెలుగులో మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ అనమాట. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అని అంటే, సాధారణంగా మనకి ఎక్కడికన్నా మనం ఏదన్నా టైం గ్యాప్ చెప్పాలి రోజుల ప్రకారంగా అని అంటే ఎలా చెప్తాము? నేను ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడతాలే ఈ విషయం అని చెప్పి ఒక కౌంట్ లాగా చెప్పేస్తాం కదా. ఒక పదంతో చెప్పాలి అంటే వారం రోజులు అని చెప్పి చెప్తాం తెలుగులో. కానీ ఇదే వారం రోజులు అనే పదాన్ని మనం 7 పదాలతో చెప్పచ్చు, అంటే ఆ 7 రోజుల్ని 7 పదాలతో చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. వారం రోజులు, ఈ వారం రోజుల్ని అంటే 7 డేస్ని తెలుగులో మనం చెప్పాలి అని అంటే ఒక పదంతో కాకుండా 7 పదాలతో చెప్పచ్చు అనమాట. అది ఎలా ఎలా ఎలా ఎలా తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. ఈలోపు ఇంకొక మంచి పాట మీకోసం రెడీగా ఉంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: అరే సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
1: దానికి అంత కంగారు ఎందుకు? మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
0: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: ఏంట్రా అలా ఉన్నావు, ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
4: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
0: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
5: ఎస్, సాంగ్ అయితే వినేశారు సర్కార్ వారి పాట నుంచి. మరి కావాలని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఈ సాంగ్ వేశాను. అయినా సరే మేము కన్ఫ్యూజ్ అవ్వం చందన అంటూ చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ కొంతమంది చాలా క్రియేటివ్ గా ఆన్సర్ చేశారే భలేగా. చూద్దాం మరి మీ ఆన్సర్స్ ని నేను కన్సిడర్ చేస్తా కరెక్ట్ అని చెప్పి. కాకపోతే నేను అడిగిన ఆన్సర్ అంటే క్వశ్చన్ కి ఆన్సరే 7 పదాల్లో అని చెప్పాను దాని కదా. మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ చేశారు. కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు పంపించారు. ఆది సోమ మంగళ అంటూ ఇట్లా 7 వారాల పేర్లు పంపించారు. 7 వారాల పేర్లు మనం చెప్పలేం కదా వాళ్లతో. కాకపోతే అంటే ఒక్కొక్క పేరుని యూజ్ చేస్తూ ఉంటాం, బట్ కన్సిడర్ చేసేస్తాను. కానీ ఈ 7 వారాల పేర్లు మనం కంటిన్యూగా చెప్పలేం కదా, అదనమాట విషయం. సో అపల్రాజ్ గారు కూడా సేమ్ ఆన్సర్ చేశారు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మరుసటి సప్తాహం అంటూ ఆన్సర్ చేశారు. మరుసటి సప్తాహంలో కలుద్దాం అని అంటారంటారా? ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా అరపక్షన్ రోజులు అంటున్నారు సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా 7వ రోజు అంట. 7వ రోజా? ఒక రోజే అవుతుంది కదా అప్పుడు 7వ రోజు అంటే. ఎవరు? ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. అండ్ అలాగే సురేంద్రనాథ్ గారు పంపించారు ఒడిశా నుంచి. వీక్ డేస్ టైం అంటున్నారు, కాదండి ఆన్సర్ అది కాదు. అండ్ విజయలక్ష్మి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, ఎగ్జాక్ట్గా పంపించారు. అండ్ గౌతమ్ సాయి గారు పంపించారు సప్త దినములులో కలుస్తాము అన్నట్లుగా చెప్తారా. కరివేనా నుంచి పంపించారు. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, నేను ఒక 1 వారం రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తాను అని చెప్తారట. సో అలా చెప్తారు. ఓకే, వారం అనే పదాన్ని ఒక పదంలాగా చెప్పేస్తాం, అంటే సింపుల్గా ఒక ముక్కులో చెప్పాలంటే అలా చెప్తాం. కానీ దాన్ని 7 పదాల్లో కూడా చెప్పచ్చు, అది ఎలా అని చెప్పి అడిగాను, ఆన్సర్ ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఆదివారం నుంచి సోమవారం తర్వాత అని చెప్పి అక్కడ ఆగిపోయారు బంగారాజు గారు ఆదోని నుంచి. సో ఆగండి, అక్కడే ఆగండి, నేను చెప్తాను.

అండ్ నెక్స్ట్ ఇంకా దుర్గారావు గారు పంపించారనమాట. సో కరెక్ట్ ఆన్సరే ఈరోజు అంటూ ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఆన్సరే. సో నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఒక వారం కాలం లేదా 7 నాళ్ళు లేదా 7 దినాలు అంట. ఆన్సర్స్ చాలా బాగున్నాయి, బట్ ఇవన్నీ కూడా ఒక పదంతో వచ్చే ఆన్సర్స్. నేను అంది 7 పదాలు, నేను చెప్తా ఆన్సర్ ఏంటనేది. అండ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష గారు ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గురుస్వామి గారు 1 వీక్ అంటున్నారు, 1 వీక్నే మనం వారం అంటాం కదా, రంపిచర్ల నుంచి మెసేజ్ చేశారు. అండ్ మధుప్రసాద్ గారు తలంపాడు నుంచి సప్తాహం లేదా 168 గంటలు అంట. మీరు టైం కింద మార్చారా, వెరీ నైస్. బట్ ఇదైతే ఆన్సర్ కాదు, తిరుపతి నుంచి మెసేజ్ చేశారు, ఇదే సప్తాహం అనే ఆన్సర్ 7 దినాలు అంటూ. సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ చేశారు, సో కాదండి. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ సర్దార్ గారు పంపించారు, ఎక్కడి నుంచి, ఇల్లాండ్ నుంచి. నెక్స్ట్ ఇంకా నంద్యాల జిల్లా నుంచి పంపించారా, ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, కృష్ణ గారు, సంతోష్ గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దమ్మ ఖరాబ్, అస్సలు ఆన్సర్ తెలుస్తలేదు చందు అంటున్నారు. ఎవరు, చిరంజీవి, రామలింగ, దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి అట, అస్సలు తెలుస్తలేదా, నేను చెప్తా కదా మీ హూనా, వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ పంపించారు నాగర్ గారు కర్నూలు నుంచి. అండ్ మసూమ్ బాబా అట నా పేరు అంటూ కూడా ఆన్సర్ చేశారు, సప్తాహం అయితే ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు పంతాడి శ్రీనివాస్ గారు మోరుపాలెం నుంచి, మా సరదాల ఆకాశవాణి నిలయానికి సందడి సందడి చందన గారికి అభినందనలు అంటూ రాజశేఖర్ గారు అండ్ ఫ్యామిలీ అంతా ఒక వారం వ్యవధి అంటున్నారు. అదే వారం గురించి నేను అడుగుతుంది, ఆన్సర్ అయితే అది అవ్వదు. అండ్ మరుసటి సప్తాహం అంటూ ముజఫర్ నగర్ నుంచి రామ్ కార్తిక గారు పంపించారు, సో కాదు. అండ్ బెంగాల్ టైగర్ పాలెం పోలే గారు పంపించారు ఆలగడ్డ నుంచి, ఇందాక ఎప్పటిదో క్వశ్చన్ అది, బట్ ఇదైతే ఆన్సర్ కాదు అండ్ అనుకుంటున్నా అంటూ ఆది సోమ మంగళ అంటూ వారాలు పేర్లు పంపించారు వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మురారి గారు, యశోద గారు నిజామాబాద్ నుంచి పంపించారు. అండ్ అలాగే 7 దినాలు అంటూ ఆశా శ్రీనివాస్ గారు పంపించారు, కాదు. అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి కనుక్కున్నారనమాట, మొత్తానికి ఎవరో చెప్పారు మీకు క్లూ అయితే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వచ్చే వారం ఇస్తాను అని చెప్తారట మలమ్మి గారు కర్నూలు నుంచి, కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా 7 వారాలు అంటున్నారు జాన్సన్ విజయవాడ నుంచి, కాదండి. అండ్ బీవి సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి నెక్స్ట్ వీక్ అంటున్నారు, కాదు. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు. అండ్ రమేష్ గారు ఈరోజు మంగళవారం, వచ్చే మంగళవారం లోపు కలుద్దాం అని చెప్పి చెప్తారట. ఇలా చెప్తారా, బాగుంది. కానీ ఈ మధ్యలో మరి 7 రోజుల పరిస్థితి ఏంటి అంటే 7 పదాలు రావాలి కదా రమేష్ గారు. ఎనీవే బాగా ఆలోచించారు. అండ్ ఒక వారం గడువు అంటారట అనంతపూర్ నుంచి గౌస్ గారు, సో కాదు. అండ్ అలాగే 7 డేస్ అంటున్నారు ఎవరు అంటే కాకాణి నుంచి పద్మ గారు, సో కాదు. అండ్ అలాగే నెల్లూరు నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మీరు క్లూ ఇచ్చిన వాళ్ళ పేరు అదేంటి, పేరు వాళ్ళ ఆన్సర్ని స్క్రీన్ షాట్ తీసి మరీ నాకు పంపిస్తున్నారు, చక్కగా టైప్ చేయొచ్చు కదా. అండ్ నెక్స్ట్ ఇంకా వారం దినములలో అంటున్నారు వేదాంతం జానకి గారు. అండ్ అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆధోని నుంచి 7 వారాల తర్వాత వస్తాలే అంటారు, 7 రోజుల తర్వాత అని చెప్పి అంటారట, కాదు. అండ్ అంకయ్య గారు బందరపల్లి నుంచి సేమ్ డే అంటున్నారు, అస్సలు కాదు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ సోలాపూర్ నుంచి ప్రేమ్ సాయి గారు, వరుణ్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ రోజుకి ఒక పదం అంటూ పంపించారు రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, అదే ఆ పదం ఏంటి అదే మీరు కనుక్కోవాలి. మరి ఇంతకీ వారం రోజుల్ని మనం 7 పదాల రూపంలో చెప్పచ్చు అని చెప్పా కదా, ఎలాగో చెప్పనా. ఫస్ట్ వారం రోజుల్ని మనం సెంట్రల్ అండ్ అటు 3 ఇటు 3 కింద డివైడ్ చేసుకుందాం. వారం రోజుల్లో ఈ రోజు ఒకటి ఉంటుంది కదా, ఈ రోజుకి ముందు 3 రోజులు, ఈ రోజుకి తర్వాత 3 రోజులు అని అనుకుందాం. మరి ఈ రోజుకి ముందు రోజు నిన్న, నిన్నటికి ముందు మొన్న, మొన్నటికి ముందు అటు మొన్న, మరి ఈ రోజుకి తర్వాత వచ్చేది రేపు, రేపు తర్వాత ఎల్లుండి, ఎల్లుండి తర్వాత అవతల ఎల్లుండి, మరి అది విషయం. ఇలా ఈ రోజుతో కలిపి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు, మొత్తం కలిపితే వారమే కదా, అది సంగతి. అలసిపోయారు, అందుకే మీకోసం ఇంకొక ఈజీ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మరింతకీ క్వశ్చన్ ఏంటి అంటే, సింపుల్గా నేను ఒక మంచి రుచికరమైన పాట వినిపించబోతున్నా, కానీ ఈ పాటలో మన హెల్త్ని పాడు చేసే కొన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఆ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో కనుక్కొని నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. ఒక మంచి రుచికరమైన పాట వస్తుంది, ఈ పాటలో మీకు వినిపించిన ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో. సాధారణంగా మంచి హెల్తీ ఐటమ్స్ చెప్పండి అంటే కష్టమే సుమి, కాకపోతే ఫాస్ట్ ఫుడ్ అనగానే అందరికీ ఈజీగా టక్కని తడతాయి కదా. సో వినండి, నాకు ఆన్సర్ చేయండి, మరి పాట వినేయండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: ఆహా, మధ్యాహ్నం తిన్న ఐటమ్స్ అన్ని గుర్తొచ్చాయా నాకు కూడా. సో అప్పదాసు, బుచ్చి లక్ష్మి, వట్టే కాంబో అసలు. మిథునం మళ్ళీ రాగలదా ఇలాంటి ఒక సినిమా? సో మంచి పాట అయితే వినేసాం, మంచి క్వశ్చన్ కూడా నేను అడిగేశాను. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ పాటలో మీరు విన్న కొన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్. ఈ పాటలో మంచి రుచికరమైన ఐటమ్స్ చాలా ఉన్నాయి, మన అందరం ఇష్టపడి చక్కగా వడ్డించుకుని మరీ తింటాం పండగల్లో. కానీ ఇందులో కొన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను, అవి ఏంటో కనుక్కోండి అన్నాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దామా. అప్పలరాజు గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్, అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఎవరు, కాకాని నుంచి పద్మ గారు కరెక్ట్ ఆన్సర్, దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ హాయ్ చందన అంటూ ఆన్సర్ కరెక్ట్గా చేశారు దొడ్డతేవరపాడు నుంచి సుజాత గారు, శ్రీనివాస్ గారు అనమాట. అండ్ అలాగే ఫణీ సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్, రమేష్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే తిరుపతి నుంచి సాయి శిరీష గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ నెల్లూరు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నాసికా గారు వేణు దేశాయపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే

ప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయవాడ నుంచి మహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఆచార్య గారు, చిరంజీవి గారు, రామలింగ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, కౌస్తభ గారు పంపించారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే రమేష్ బాబు గారు, పద్మకుమారి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. పనసకాయ రాదండి, పనసకాయ చక్కగా మనం తినచ్చు, అండ్ ఆవకాయ కూడా ఊరగాయ కాబట్టి మనకి హెల్తీయే తినచ్చు. ఇంకా మిగిలినవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మంగళగిరి నుంచి యశోద గారు ఇమేజెస్లో పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మాధవి గారు ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇలాంటి క్వశ్చన్లు కూడా ఉండాలి, మబ్బు దిగాలి, దట్ ఈస్ చందన అంటున్నారు. ఓకే, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ అనమాట, సో మొత్తానికి చందన అనిపించుకున్నారు అంటున్నారు. థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ అలాగే విజయలక్ష్మి గారు పదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ రాజేష్ గారు, అంబిక గారు ఫ్యామిలీ సోలాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే చాలా టేస్టీ ఐటమ్స్ పంపించారు ఆశా గారు, బట్ ఈ రెండు నేను కన్సిడర్ చేయలేకపోతున్నాను ఫాస్ట్ ఫుడ్ అని, కానీ ఎనీవే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, నాగర్ గారు కర్నూలు నుంచి పంపించారు, అండ్ మసూమ్ బాబా గారు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అలాగే కనపర్తి అశోక్ గారు మంగళగిరి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ చందన గారు అంటూ నంద్యాల నుంచి కిషోర్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఎవరు అనంతపూర్ నుంచి గౌస్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ప్రొద్దుటూరు నుంచి సుధాకర్ గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే బెంగళూరు నుంచి కాదు బంగారాజ్ గారు ఆదోని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ రాజశేఖర్ గారు ఆదోని నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నిజామాబాద్ నుంచి ఎవరు మురహరి గారు యశోద గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అలాగే మాలాంబి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నెల్లూరు నుంచి రాజశేఖర్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే అర్థం కాలేదట ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు, సో ఇంకా 2 ఆన్సర్స్ ఉన్నాయి, ఆన్సర్ రివీల్ చేస్తే అప్పుడు మీకే అర్థమవుతుంది. నెల్లూరు నుంచి చిరంజీవి గారు, మహేష్ గారు అండ్ రమేష్ గారు అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సురేష్ గారు, నిర్మల గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మన బాలు గారు పాడి నటించిన పాట ఆవకాయమనందరిది, మరి ఈ పాటలో మనకి ఎందుకు పిజ్జా అంటూ ఒక లైన్ అయితే వచ్చింది కదా, మరి పిజ్జాలు బర్గర్లు పాస్తా ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడే, అండ్ ఇవి తినడం వల్ల మనకి కొంచెం హెల్త్ అనేది పాడైపోతుంది అనే చెప్పుకోవాలి, అంటే ముఖ్యంగా డైజెషన్ అనేది దెబ్బతింటుంది. అండ్ వీటితో పాటు ఇంకా ఉన్నాయి, అవి కూడా మన ఇండియన్ ఐటమ్సే, మిర్చి బజ్జీ, ఆవిడ అండ్ పెసరట్టు తీసుకోవచ్చు, కాకపోతే పెసరట్టు ఒకటి తింటే హెల్దీ, అతిగా తింటే కొంచెం కష్టమే అనుకోండి. మరి ఇవి అన్నమాట ఉన్న ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. క్వశ్చన్ ఏంటి అంటే, చెట్టు లోపల దాగి ఉన్న 3 అక్షరాల చిట్టి పదాన్ని నేను, పదం అంటే వర్డ్, ఓకే, చిట్టి పదాన్ని నేను, నన్ను తిరగేస్తే పిల్లవాడి చేతిలో వస్తువుగా మారుతాను, మరి నేనెవరిని, తెలిస్తే ఆన్సర్ చేయండి. చెట్టు లోపల దాగి ఉన్న 3 అక్షరాల చిట్టి పదాన్ని నేను, నన్ను తిరగేస్తే పిల్లాడి చేతిలో వస్తువుగా మారిపోతాను, మరి ఎవరిని, తెలిసి ఆన్సర్ చేయండి 0866248 8814కి.

ప్రభాస్ నటించిన అడవి రాముడు నుంచి సాంగ్ అయితే వినేశారు. సందడి సందడిలో మనమున్నాం కదా, మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, చెట్టు లోపల దాగి ఉన్న మూడు అక్షరాల చిట్టి పదాన్ని నేను నన్ను తిరిగేస్తే పిల్లాడి చేతిలో ఒక ఆట వస్తువుగా, లేదా వస్తువుగా అనుకోండి, ఆట వస్తువు అయితే కాదులే, వస్తువుగా మారుతాను. మరి నేను ఎవరిని అని చెప్పి ఆ వస్తువు అయితే అడుగుతుంది. మరి ఆన్సర్స్ అయితే వచ్చాయి, మన లిజినర్స్ పంపించినవి చూద్దాం.

ఆన్సర్ చేశారు. మరి ఈ క్వశ్చన్ కి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేశారో చూసేద్దాం. అప్పల్ రాజు గారు పెడన్ నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సూపర్ సాంగ్స్ థ్యాంక్ యూ చందన అంటూ నరేష్ గారు, రోజా గారు పంపించారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి. అండ్ అలాగే అలా నెక్స్ట్ ఎవరు చేశారు, మురహరి గారు ఎసోదో గారు కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ నుంచి. అండ్ కలుగు గిలక అనుకుంటున్నారు మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి, కాదండి. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. వెరీ నైస్. అండ్ డిఫికల్ట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అంటున్నారు మురళి గారు చిత్తూరు నుంచి. పర్లేదు లేండి, నేను చెప్తాను మైహూనా. అండ్ నెక్స్ట్ ఇంకా ఆన్సర్ మురళి అనుకుంటున్నారట నెల్లూరు నుంచి చిరంజీవి గారు. ఇది చాలా బాగుంది ఆన్సర్, నేను కరెక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు, కాకపోతే చెట్టు లోపల నుంచి మనకి మురళి రాదు డైరెక్ట్గా. ఆలోచించండి, ఇది ఆన్సర్ అవ్వచ్చు సగం వరకే, సగం దూరం వెళ్ళాక అక్కడ ఆగిపోతుంది ఆన్సర్ కింద. నెక్స్ట్ ఇంకా చిరంజీవి గారు, రామలింగ గారు దమ్మాయిగూడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే అనంతపూర్ నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ ఎలాగో అనేది కూడా పంపించేశారు. అండ్ అలాగే అంకయ్య గారు బందర్పల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అది నేను పూర్తిగా ఎలా చెప్పాను దాన్ని చక్కగా వివరించారు. అండ్ నెక్స్ట్, మేడం మీ వాయిస్ బాగుంది, ఒక వాన పాట పాడండి, ఈరోజు పాటలు సూపర్, ప్రోగ్రామ్ అంటే ఇలా ఉండాలి అంటున్నారు. థ్యాంక్ యూ అండి. దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ రామలకోట నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ ట్రై చేస్తా అండి, అంటే మనకి టైం తక్కువ ఉంది కదా సందడే సందడ అయిపోవడానికి, బట్ ఐ విల్ ట్రై. నెక్స్ట్ ఇంకా కౌస్తుభా గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్గా కొమ్మ బొమ్మ అంట, యాక్చువల్లీ రెండు అక్షరాలే తీసుకున్నారు, నా క్వశ్చన్లోనే మూడు అక్షరాలు ఉన్నాయి. ఎనీవే మంచిగా ట్రై చేశారు మొత్తానికి. అండ్ నెక్స్ట్ ఇంకా భూమేశ్వరరావు గారు, భూలక్ష్మి గారు వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు అండ్ ఫ్యామిలీ మరూరు నుంచి పంపించారు, పెన్సిల్ కానీ గిలక కానీ అట, రెండు కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా యతిరాజం రమేష్ గారు, పద్మజ గారు మచిలీపట్నం నుంచి పంపించారు, కలం అనుకుంటున్నారు, కలం కూడా ఆన్సర్ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, కొద్దిసేపు బాగా ఆలోచింపజేశారు అంటున్నారు. అవునా, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా చందన, నా ఆన్సర్ అంటూ టాప్ లేదా టాయ్ అంటున్నారు, చెట్టులోంచి టాపా, ఎలా వచ్చింది? టాయ్ అయితే చెట్టులోంచి వస్తుంది, బట్ టాయ్ పిల్లల చేతిలో ఉంటుంది కానీ చెట్టు నుంచి కెతి కాదు, అది విషయం ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా బొంగరం అనుకుంటున్నారు కర్నూలు నుంచి మజుం బాబా గారు, కాదండి. నెక్స్ట్ ఇంకా చెట్టు నుంచి కాండం వస్తుందా? ఓకే, బంగారరాజు గారు ఆదోని నుంచి, ఆ తర్వాత దాన్ని తిరగేస్తే రావాలి కదా ఆన్సర్, అది కూడా కావాలి మనకి. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ నాసిక గారు, వేణుగారు దేశాయపేట నుంచి, దస్తగిరి గారు, సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి నెక్స్ట్ నరేష్ గారు, రోజా గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సర్దార్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సుధీర్ గారు ఆత్మకూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దుర్గారావు గారు ఆన్సర్ కోసం వెయిటింగ్ అట, చెప్తారండి. అండ్ హాయ్ చందన, ఒక సాంగ్ పాడండి, వాయిస్ ఇస్ సో స్వీట్ అంటున్నారు మురళి గారు. సో చెప్పా కదా, ఐ విల్ ట్రై అండి. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరు, నెల్లూరు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ అనమాట. అండ్ స్లేట్ పెన్సిల్ అట ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. చెట్లోంచి డైరెక్ట్ స్లేట్ పెన్సిల్స్ రెండు రావు కదా, ఆలోచించండి ఆశ. నెక్స్ట్ ఇంకా చందూజీ, మా బుర్రకు పదును పెడితే నేను తెలుసుకున్నది ఆన్సర్ అంటూ కరెక్ట్గా పంపించారు ఎవరు, సుజాత శ్రీనివాస్ గారు దొడ్డతేవరపాడు నుంచి. అర్థమైందా? ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ చందన గారు, ఈరోజు సందడి సందడి అదిరింది, మీ స్టైల్లో సినిమా పేర్లు అటు తిప్పి ఇటు తిప్పి మ్యాజిక్ షో చేశారు, షో సూపర్ హిట్ అంటున్నారు. థ్యాంక్ యూ అప్పల్ రాజ్ గారు. నెక్స్ట్ ఇంకా మలాంపి గారు కర్నూలు నుంచి పంపించారు, కవ్వం అంట, కవ్వం అవ్వదు, కవ్వ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా గద్వాల నుంచి పంపించారు పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ అంతా కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి జీర్ణ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వైష్ణవి గారు కోనసీమ నుంచి, అక్క మీ వాయిస్ చాలా బాగుంది అంటుంది, థ్యాంక్ యూ వైష్ణవి. అండ్ ఈరోజు ప్రోగ్రామ్ బాగుంది అంటున్నారు రాజశేఖర్ గారు ఆదోని నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కర్రాబిళ్ళ అంట, కర్రాబిళ్ళ ఓకే, బట్ ఆ రెండు ఎక్కడి నుంచి వస్తాయి, వేర్ దే ఆర్ కమ్, వేర్ ఆర్ కమ్ దే, అది అనమాట క్వశ్చన్కి ఆన్సర్. నేను ఇంకా క్లూ పెద్దగా ఇచ్చేస్తున్నట్టున్నా అందరికీ. బట్ అరుణ గారు, మోహన్ గారు నారాయణపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ దేవసేన గారు తిరుపతి నుంచి, ఇప్పుడు తోచిందంట. వెరీ నైస్, వెరీ నైస్. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే, మరి ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తున్నాను. చెట్టు లోపల నుంచి వచ్చే ఆ మూడక్షరాల చిట్టి పదం ఏంటి అంటే కలప.
మరి చెట్టు నుండే కదా మనం కలపని తీసుకుంటాం, మరి ఆ కలపని తిరగేసి

చేస్తే పలకగా మారుతుంది. మరి పలకే కదా పిల్లాడి చేతిలో ఉండేది, అదనమాట ఆన్సర్. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక తెలుగు సామెత చెప్తాను. అంటే ఈ సామెతను డైరెక్ట్గా చెప్పను, పదం యూస్ చేసి చెప్తా. ఆ పదంలో ఏముందో మీరు కనిపెట్టి నాకు ఆన్సర్ చేయాలి. పదంకో బుద్ధి పదంకో రుచి, పదంకో బుద్ధి పదంకో రుచి. ఇక్కడ ఉన్న చిన్న కామన్ పాయింట్ ఏంటంటే ఈ పదం అనే ప్లేస్లో వచ్చే ఆ రెండు పదాలు కూడా మన శరీరంలో ఉండేవే. మరి కనుక్కోండి. 0866248814 ఈ నెంబర్కి ఆన్సర్ చేసేయండి. పదంకో బుద్ధి పదంకో రుచి, మరి ఈ పదంలో ఉండే ఆ రెండు పదాలు కూడా మన శరీరంలోనే ఉండేవి. అంటే మన శరీరం అంటే మనదే కాదు, ఈవెన్ జంతువులకి పక్షులకి కూడా ఉంటాయి అన్నమాట. ఆ శరీరంలో ఉండే భాగాలే అనుకోండి. మరి ఆ రెండు పదాలు ఏంటో కనుక్కొని నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. ఇప్పుడు ఒక చిన్న సాంగ్ వినేద్దామా?

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. కృష్ణా తీరాన వెలిసి,
1: పల్నాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడుగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.

ఇంటెలిజెన్సీ సాంగ్ వినేశారు, మరి పదం కో బుద్ధి, పదం కో రుచి, మరి ఈ రెండు పదాలు మన శరీరంలోనివే అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అబ్బో కరెక్ట్గా చాలామంది పంపించేసారే, చూసేద్దాం. ఇంక ఇదే ఫైనల్ క్వశ్చన్ కదా, మరి ఆన్సర్స్ టక్టక్క చూసి మీ ఆన్సర్స్ని ఫైనల్ చేసేస్తున్నాను. మరి చూద్దాం ఎవరు పంపించారు. నెల్లూరు నుంచి రామకృష్ణయ్య గారు ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు, అండ్ అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి మనిషి అయితే కాదు తర్వాత కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మూసాపేట నుంచి నరేష్ గారు, రోజా గారు ఒక ఆన్సర్ అయితే పంపించారు కరెక్టే. నెక్స్ట్ ఇంకా పెదవులు అనుకుంటున్నారు ఎవరు, గౌస్ గారు అనంతపూర్ నుంచి కాదండి, అండ్ రమేష్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ రమేష్ బాబు గారు పంపించారు, పద్మజ గారు మచిలీపట్నం నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కరెక్ట్ ఆన్సర్ శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి అనమాట. అండ్ అలాగే చిరంజీవి గారు, రామలింగ గారు దమ్మాయిగూడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాకు ఇష్టమైన పాట ప్రసారం చేశారు, థ్యాంక్ యూ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు. ఓకే నెక్స్ట్ ఇంకా అయ్యో ఇంత ఈజీనా అంటూ ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు చందన. షో సూపర్ అండి అంటూ ఈ క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు వేదాంతం జానకి గారు. నెక్స్ట్ ఇంకా కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు పెద్దగాక నుంచి చంద్రశేఖర్ గారు. అండ్ అలాగే మలాంబి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, మనిషి కాదండి కరెక్ట్ ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ ఇంకా మరూర్ నుంచి లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు ఒకటే. అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి యశోద గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా, ఒక్కొక్క మనసుతో ఒక్కొక్కలా ఉంటుంది, అందరూ ఒకేలా ఉండరు కాబట్టి ఒకరు ఆలోచనలు ఒక్కొక్కలా ఉంటాయి అంటున్నారు. ఓకే కానీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక సామెత అనమాట, ఆ సామెతని, ఆ సామెతలో పదం అనే పదాన్ని నేను ఉపయోగించా, ఆ పదం ఏంటో మీరు కనుక్కోవాలి. అయ్యో సో నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, చందూజీ ఆన్సర్ అంటూ కరెక్ట్గా చేశారు. సో ఇప్పుడైతే అదే అంటారు మరి అంటున్నారు. సో టైలర్ సుజాత గారు దొడదేవరు పాడి నుంచి ఆన్సర్ చేశారు కరెక్ట్గా. అండ్ నెక్స్ట్ ఇంకా కౌస్తుభ గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. గోనెగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే సురేంద్రనాథ్ గారు ఒడిశా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటేష్ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు పంపించారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఫస్ట్ ఆన్సర్ చెప్పేసేయండి, సే హాయ్ టు గౌజ్ అంటూ అనంతపూర్ నుంచి కదిరి పంపించారనమాట. ఓకే నేను ఆన్సర్ చెప్తాను, బట్ మీరు ఆన్సర్ కోసం వెయిట్ చేయాలి తప్పదు, ఎందుకంటే మిగిలిన లిజనర్స్ కూడా వెయిటింగ్ కదా వాళ్ళ ఆన్సర్స్ కోసం. అండ్ దేవి గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా బీవి సుబ్బారావు గారు మార్కపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మాధవి గారు ఆంజనేయులు పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి ఈరోజు ప్రశ్నలు సూపర్ అంటూ కరెక్ట్ ఆన్సర్. అండ్ సో అనంతపూర్ నుంచి పంపించారు రమేష్ గారు అండ్ ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్. మరి రిమైనింగ్ ఆన్సర్స్ అన్నీ కూడా నేను రివీల్ చేస్తాను ఎప్పుడు అని అంటే న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఆర్టీజీఎస్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో భాగంగా రాష్ట ప్రజలకు అందుతున్న పౌరసేవలు, పథకాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించారు. 2000 దాటిన మర్చెంట్ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించడానికి కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ లావాదేవీలు పరిమాణంలో 5% ఉన్న మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో 65% వాటా కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు సంతాపం వ్యక్తం చేశారు. రాష్టం ఏలూరు జిల్లాలో ఒక బలమైన మంచి నాయకుణ్ణి కోల్పోయిందని కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాజధాని అమరావతి జేఏసీ సభ్యులు ధనేకుల రామారావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేద పారాయణ స్కీము ద్వారా నిర్వహించిన పరీక్షల్లో రాష్ట వ్యాప్తంగా 741 మంది వేద పండితులను ఎంపిక చేయగా నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు చెందిన 10 మంది పండితులకు రాష్ట మంత్రి కన్నుల దుర్గేష్ ఈరోజు నియామక పత్రాలను అందజేశారు. దేశ నిర్మాణంలో విశేష సేవలందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళంలో బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు సర్కిల్ అధికారులు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రతిపాదిత దగదర్తి ఎయిర్పోర్టు, రామాయపట్నం పోర్టు, బోగోలు లాజిస్టిక్స్ రైల్వే స్టేషన్ దగదర్తి మండలంలోని 3 ఏపీఐఏసీ పారిశ్రామిక వాడలు అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో దగదర్తిని శాటిలైట్ సిటీగా అభివృద్ది చేసి దగదర్తి నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులు డాక్టర్ మహేంద్ర యాదవ్ కోరారు. చిత్తూరులో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జిల్లా సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారత్ వెస్టిండీస్తో స్వదేశంలో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ షెడ్యూల్ అధికారికంగా వెల్లడైంది. ఈ నెల చివరి వారం నుంచి అక్టోబర్ మధ్య వరకు 3 వన్డేలు, 5 T20 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి వన్డే సెప్టెంబర్ 27, మొదటి T20 అక్టోబర్ 6 ప్రారంభమవుతాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: ఎస్, 4 o'clock 4 minutes 56 seconds అయిపోయింది. వివిధ ప్రోగ్రామ్కి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. మరి వివిధ ప్రోగ్రామ్ని మనం అలా కొనసాగించడానికన్నా ముందు ఇందాక చాలామంది ఆన్సర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, మరి ఆ ఆన్సర్స్ అయితే చూసిస్తాను. ఇప్పుడైతే ఇంకెవ్వరూ ఆన్సర్స్ చేయదు, ఎందుకంటే అప్ టు 4 వరకే కాబట్టి మన సందడి సందడి. సో చాలామంది ఆన్సర్స్ మిస్ అయిపోయారు కాబట్టి మీ నేమ్స్ అయితే నేను మీకు చదివి వినిపించేస్తాను. సో ఎవరెవరు ఏ ఆన్సర్స్ పెట్టారు చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ జన్మ కాదండి. సో ఇంకొకటి అయితే కరెక్ట్ ఆన్సర్ దొడ్డదేవరపాడు నుంచి జమలయ్య గారు మెసేజ్ చేశారు. అండ్ ఆశా శ్రీనివాస్ మనిషి అంటూ పంపించారు, జీవి అంటూ పంపించారు, రెండు కూడా కాదండి, బెంగళూరు నుంచి. అండ్ ప్రోగ్రామ్ ఫుల్ జోరుగా ఉంది మీ వలన, స్పెషల్లీ మీ వాయిస్ అంటున్నారు. థ్యాంక్ యూ. ఎవరు? బంగారాజ్ గారు ఆదోని నుంచి. ఓకే, ఆన్సర్ కరెక్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాను, అంటే పదం వేరే కానీ అదే ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు బందర్బల్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ చేశారు ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. అండ్ అలాగే ఎవరు పంపించారు? మలంబి గారు కర్నూలు నుంచి, మనిషి మనసు అంటున్నారు, రెండు కూడా కాదండి. అండ్ అలాగే నాగర్ గారు కర్నూలు నుంచి పంపించారు. అండ్ మజూమ్ బాబా గారు, ఇద్దరు కూడా పశువు ఆన్సర్ అట కాదండి. అండ్ అలాగే కాన్నూరు నుంచి తాతారావు గారు, చందనాకి వందన, ఇప్పుడే రేడియో ఆన్ చేశాను, ప్రోగ్రామ్ అయిపోవచ్చింది కదా అంటున్నారు. అయిపోయింది కూడా యాక్చువల్లీ. నెక్స్ట్ ఇంకా హే హాయ్ నైస్ టు హియర్ యూ అగైన్ చందన అంటూ అర్జున్ గారు పంపించారు. సో గారు అనే తోకొద్దంట. ఓకే అర్జున్, సో కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఎవరు? నాసికా వేణు దేశాయిపేట నుంచి పంపించారు. నెక్స్ట్ నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ మొత్తానికి చందన అనిపించుకున్నారు, ఈరోజు ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటున్నారు. దుబాయ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ అన్నమాట. బుద్ధి మనసు ఏకాగ్రత అయితే ఆన్సర్స్ కాదు, ఒకటి కరెక్టే, ఈ మూడిట్లో ఒకటి ఉంది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా మనసు ఒక బుద్ధి అంటూ పంపించారు, నాలుక ఒక బుద్ధి అంటున్నారు. యాక్చువల్లీ ఆ సామెత మారిపోయింది, బట్ ఈ మొత్తంలో ఒక పదం కరెక్ట్ కింద ఆన్సర్ కింద ఉంది కాబట్టి కన్సిడర్ చేస్తున్నాను. సో కింద ఆన్సర్ ఉంది, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మధుప్రసాద్ గారు తలంపాడు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భూలక్ష్మి గారు, భూమేశ్వరరావు గారు, ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట నాకు 4 లోపు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే పదంకో బుద్ధి పదంకో రుచి అన్నాను కదా, పుర్రెకో బుద్ధి జిహోకో రుచి అన్నమాట. సో మీరంతా చక్కగా సందడి సందడి ఎంజాయ్ చేశారు కదా. మరి ఈరోజు మన వివిధాలో ఒక మంచి రచయిత తన రచనలో వచ్చిన పాటలైతే మనం వినబోతున్నాం. మరింతకీ ఎవరు ఆ రచయిత, ఆ రచయిత పేరు, ఆ పాటలు ఏంటో నేను చెప్పబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత మంచి సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయి, వింటూ స్టే ట్యూన్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VP తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
0: ఎస్, మన వివిధ ప్రోగ్రాంలో ఈరోజు ఆ రచయిత ఎవరునంటే కులశేఖర్ గారు అన్నమాట. మరి కులశేఖర్ గారు ఎన్నో రకాల మంచి పాటలను రచించి మనకి అందించారు, మరి వాటి అన్నిటిలోంచి మంచి సాంగ్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి, వింటూ ఆనందించండి మన వివిధాలో, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3. సో వింటూ స్టే ట్యూన్. మరి ఇప్పుడు ముందుగా మీకోసం ఒక మంచి సాంగ్ సిద్ధంగా ఉంది, వింటూ ఆనందించండి.

भाइयों और बहनों, सत श्री अकाल। कम एंड जॉइन अस आज की शाम आपके नाम।

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, వివిధ ప్రోగ్రాంలో మంచి సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. సంతోషం నుంచి సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ మీకోసం అమ్మాయి బాగుంది సినిమా నుంచి చిత్ర గారి వాయిస్లో పాట వచ్చేస్తుంది, అండ్ ఆ తర్వాత హ్యాపీ మూవీ నుంచి కూడా ఒక పాట వస్తుంది. వింటూ

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్పీ చరణ్ గారి వాయిస్ లో హ్యాపీ సినిమా నుంచి మంచి సాంగ్ అయితే వినేశారు కదా. మనం వివిధాలో ఉన్నాం, మరి నెక్స్ట్ మీకోసం బొమ్మరిల్లు అండ్ 10th క్లాస్ మూవీస్ నుంచి మంచి పాటలు అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే.

టెన్త్ క్లాస్ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనం వివిధాలో ఉన్నాం. మరి నెక్స్ట్ మీకోసం దిల్ మూవీ నుంచి ఒక మంచి సాంగ్ వస్తుంది. మరి ఆ తర్వాత జై మూవీ నుంచి కూడా ఒక మంచి సాంగ్ వస్తుంది. బిన్ టు స్టేట్ యూ.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సో ఇది ఈనాటి వివిధ ప్రోగ్రామ్ అండ్ నా ప్రోగ్రామ్స్ కూడా. మరి ఇలా నేనైతే టాటా బై బై చెప్పేస్తున్నాను, త్వరలోనే మీ అందరిని మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా అయితే రెడీగా ఉంది, అండ్ ఆర్జు చేతన్ కూడా రెడీగా ఉన్నాడు. సో వింటూ స్టే ట్యూన్. టాటా బై బై. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. మన జీవితంలో ఎల్లప్పుడూ వెన్నెలు కురిపించాలంటే మనం కాలుష్యరహితమైన ప్రపంచంలో ఉండాలి. అందుకే ఇవాళ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ గురించి చెప్పబోతున్నాను. జలవాయు మార్పు పర్యావరణ సంరక్షణ విషయం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి. పర్యావరణం, జలవాయు మార్పు విషయం మానవత్వ కోసం ఒక ఆదర్శ చిహ్నంగా ఉన్నాయి. ఇందులో మనం చూసే ప్రగతి, ఆకస్మిక

కలిగిన ప్రాకృతిక ఆపదలు, జనభావాలు, వికృతులు, ప్రదూషణ, వాతావరణ మార్పులు సంకేతాలు మనం ప్రస్తావించాల్సిన పాఠాలున్నాయి. జలవాయు మార్పు ఒక సమస్య అనగా మన సమాజంలో ఉన్నదని అనుమానించబడుతుంది. పర్యావరణం, జలవాయు మార్పు సమస్యలు భూమి, నీటి, గాలి, వాతావరణాన్ని అనేక విధాలుగా ప్రభావించేవి. ప్రకృతికి వాతావరణ సంరక్షణ ఆదర్శమైన విధానాలు ఉండవు. ఆయా సమస్యలకు కారణాలను గుర్తు చేస్తాయి. వాతావరణంలో మనకు ఉన్న ప్రదూషణం మానవత్వం, ప్రాణుల ఆరోగ్యాన్ని హాని చేస్తుంది. వాతావరణ ప్రదూషణం, గ్లోబల్ వాయిడ్ స్ప్రింగ్, జలవాయు మార్పు, నీటి వాడకం, అవన్నీ ఉత్తర క్రియావలంబన ప్రయత్నాలను అడ్డుకుంది. పర్యావరణ సంరక్షణ మానవత్వం, ప్రాణుల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న భూతంపై ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వెల్లడించిన ఒక నివేదిక ఆందోళనకరంగా ఉంది. వందేళ్లకోసారి సముద్ర మట్టాలు పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు ఈ శతాబ్దం చివరిలో ఆరంభమయ్యే ఏటా సంభవిస్తాయని హెచ్చరించింది. అంతేకాదు, సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దం అంతా కొనసాగుతాయని పేర్కొంది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు మరో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘ వేసవి, చలికాలం నిడివి తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. ఒకవేళ ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలకు చేరితే తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయం, ఆరోగ్యంపై పెను ప్రభావం తప్పదని హెచ్చరిస్తుంది. ప్రస్తుత భూతాపాన్ని బట్టి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు, ఉష్ణోగ్రతలు ఇక నుంచి 10 ఏళ్లకోసారి సంభవిస్తాయని అధ్యయనకర్తలు వివరించారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2030కి లేదా అంతకు ముందే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మార్కును దాటే ప్రమాదం ఉంది. భూతాపం తగ్గడానికి 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది అని హెచ్చరించారు. భూతాపంపై నివేదికను మానవాళికి రుధిర సంకేతంగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. సమస్త జీవరాశులు ప్రకృతి ప్రసాదించిన ఆవాసాలు తీవ్ర విపత్తులను ఎదుర్కొంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేదో మామూలు నివేదిక కాదండి, ఇందులో 234 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 3000కు పైగా ఉన్న పేజీల రిపోర్ట్ వీళ్లు ఈ నివేదికలో ఉంచారు. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల భారత్ వంటి దేశాల్లో వడగాల్పులు అధికమవుతాయి. ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. కార్బన్ ఉద్గారాలు పెరిగి గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. మిగతా వాటితో పోలిస్తే మన హిందూ మహాసముద్రం త్వరగా ఎక్కువ వేడెక్కుతుంది. వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. 21వ శతాబ్దం చివరి నాటికి భారత్ లో వానాకాలం సుదీర్ఘంగా ఉంటుంది. దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమి తేమ కోల్పోయి కరువు పరిస్థితులు అధికమవుతాయని ఈ పరిశోధనలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతుందని, తత్ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని, ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావడంతో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, వేడిగాలులు, కరువు, తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు అధికమవుతాయని, ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో మరింత తరచుగా భీకరంగా సంభవించే ముప్పుందని హెచ్చరించాయి. మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టాలు పెరిగి ఆక్సిజన్ స్థాయిలు తగ్గి అవి మరింతగా ఆమ్లీకరణ చెందుతాయి. ఇదే జరిగితే 100,000 సంవత్సరాల పాటు కోలుకోలేని నష్టం జరిగినట్టే. ఈ శతాబ్దం మధ్యకాలానికి సముద్ర మట్టాలు 15 నుంచి 30 సెంటీమీటర్ల మేర పెరుగుతాయి. భూమి యొక్క వాతావరణం యొక్క ఉష్ణోగ్రత వేగంగా పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ప్రజలు శిలాజ ఇంధనాలను కాల్చివేస్తున్నారు. అది ఎక్కువ గ్రీన్ హౌస్ ను ఉత్పత్తి చేస్తుంది. మానవ శక్తి లేకుండా భూమి ఇప్పటికే వివిధ మార్గాల్లో వాతావరణ మార్పులను ఎదుర్కొంది. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రత పెరుగుదలకు మానవులు ఎక్కువ బాధ్యత వహిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వర్షపాత నమూనాల్లో మార్పులకు కారణమవుతుంది. కొన్నిసార్లు గ్లోబల్ వార్మింగ్ కారణంగా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో ఋతువులు ఎక్కువ కాలం ఉంటాయి. మనం గ్రీన్ హౌస్ వాయువులను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయకూడదు. మన భూమిని మనం కాపాడుకోవాలి. భూమిపై అంతకంతకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి ప్రపంచం వేగంగా స్పందించాలి. కానీ ప్రపంచం అంటే మరెవరో కాదు, మనమే. మానవుడు గ్లోబల్ వార్మింగ్ ఎలా తగ్గించగలడు అంటారా? భూతాపం తగ్గించడం మన వల్లే సాధ్యం అంటున్నారు ఎక్స్పర్ట్స్. సింపుల్ గా కొన్ని పద్ధతులు చెప్పేస్తాను. ఈ వెనలా ప్రోగ్రామ్ లో పాటించేయండి. తక్షణం చేయండి లేదా పెనుముప్పు ఎదుర్కోండి. భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రపంచంలోని చాలా మంది ప్రముఖ పర్యావరణవేత్తలు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కారుచిచ్చు, వరదల లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది.
లక్షలాది మందికి

0: ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది. భూమి ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరుకోకుండా ఉండాలంటే ప్రపంచంలో అందరూ ఎక్కువ కాలం పాటు ఉండే మార్పులు ఇప్పటి నుండే చేయడం చాలా ముఖ్యం. భూమిపై ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటకుండా దాన్ని వేగంగా అదుపు చేయడంలో పౌరులు, వినియోగదారులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. చాలా మటుకు మనం వాహనాలు ఉపయోగించకుండా సైకిల్ లేదా నడిచి వెళ్లడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనం ఫిట్ గా ఉండొచ్చు, దాంతో పాటు కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గించవచ్చు. నగరాల్లో ఎక్కడికి ఎలా వెళ్లినా అనే దారులు మనమే ఎంచుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఉపయోగించవచ్చు. మీరు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించండి. వ్యాపార పర్యటనలు రద్దు చేసుకోవడానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండండి. దానికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పనులు చేసుకోండి. విద్యుత్ ఆదా చేయండి. చల్లబడ్డానికి ఏసీని ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం, వేడెక్కడానికి హీటర్లను తక్కువ ఉష్ణోగ్రతలో ఉపయోగించడం వల్ల కూడా చాలా విద్యుత్ ఆదా అవుతుంది. చలికాలాల్లో ఇంట్లో వేడిని కోల్పోకుండా మీ పైకప్పుకి ఫైబర్ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో మరింత రక్షణ కల్పించండి. దానివల్ల విద్యుత్ ఉపకరణాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఏమైనా విద్యుత్ పరికరాలను ఉపయోగించినప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేయడం, ప్లగ్ నుంచి తీసేయండి. ఇవి మీకు చిన్న చిన్న మార్పులుగానే కనిపించవచ్చు, కానీ విద్యుత్ ఆదాకు ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈసారి మీరు బయట ఏదైనా విద్యుత్ పరికరం కొంటున్నప్పుడు దాని ఎనర్జీ ఎఫిషియన్సీ చెక్ చేయండి. కొన్ని అవసరాల కోసం మీరు సోలార్ వాటర్ హీటర్, సోలార్ గీజర్ లాంటివి యూజ్ చేయండి. ఒక స్థిరమైన జీవితం గడిపేలా అందరూ కలిసి చర్చించుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలి. పంటల పద్ధతులు, విద్యుత్ ఆధార చిట్కాలు, రీసైకిల్ ప్రయోజనాలు లాంటి అందరికీ తెలిసేలా షేర్ నెట్వర్క్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న మార్పులు ప్రతిరోజు పాటిస్తే అది వారి సంక్షేమంపై చాలా ప్రభావం చూపిస్తుంది, అభివృద్ధి స్థిరంగా ఉండేలా చేస్తుంది. భూతాపం తగ్గించడానికి, రాబోతున్న తరాలకు మెరుగైన సురక్షితమైన భవిష్యత్తు అందించడానికి సహాయం అవుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్వేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యు ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ వెనెలా. టిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: FM 101.3
1: వీణ వేణువైన సరిగమ విన్నావా.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. మాజీ మంత్రి ఆళ్ల నాని మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి అచ్చెన్నాయుడు, వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఆళ్ల నాని అందించిన సేవలు చిరస్మరణీయమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విద్యార్థినులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని అందిపుచ్చుకోవాలని, కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ది చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నట్లు

అమరావతి ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు నుండి సెప్టెంబర్ 23 వరకు ఉదయం సాయంత్రం వేళల్లో శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ ద్వారా 2 తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానున్నట్లు ఆయన తెలిపారు. గణనాథుల నిమజ్జనాల నేపథ్యంలో చినగంజాం తహసీల్దార్ ప్రభాకర్ రావు ఇతర అధికారులు మోటుపల్లి బీచ్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా బీచ్ వద్ద సుమారు 300 అడుగుల పొడవున మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని సూచనలు చేశారు. పాఠశాల యాజమాన్య కమిటీల ఏర్పాటుకు ఎన్నిక ప్రక్రియ సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలో పూర్తిస్థాయి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి జితిన్ రామ్కి లేఖ రాసినట్లు తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. బేటీ బచావో బేటీ పడావో, లింగ సమానత్వం, టీనేజ్ గర్భాల నివారణపై పులివెందులలో ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆడపిల్లల పుట్టుకను స్వాగతించి వారికి విద్య, ఆరోగ్య, పోషణ, భద్రత కల్పించాలని అధికారులు సూచించారు. తిరుమలలో వైభవంగా ఈరోజు మధ్యాహ్నం బంగారు తిరిచి కార్యక్రమం జరిగింది. ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా గరుడ ధ్వజ పటాన్ని మాడవీధుల్లో ఊరేగించారు. ధ్వజపట్టంతో పాటు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు ఊరేగుతున్నారు. సాయంత్రం 6:21 మీనలగ్నంలో ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. పోలవరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోకులేరు వాగుకు విహారయాత్రకు వెళ్లిన స్నేహితుల బృందం ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ప్రమాదంలో ఒకరి ఆచూకీ తెలియలేదు. మిగిలిన వారిని అటవీ శాఖ అధికారులు రక్షించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 75,369.63 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రేడాలో 1400 వరకు పతనమైంది. చివరికి 777.94 నష్టంతో 74,003.82 వద్ద ముగిసింది. నిఫ్టీ 279.50 కోల్పోయి 23,118.60 వద్ద స్థిరపడింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 6:00 వింటారు.

0: ప్రసార భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ లిజనర్స్, గుడ్ ఈవినింగ్, సలాం, నమస్తే అండ్ శుభ సాయంత్రం. అండ్ టైం చూస్తే 5 గంటలు దాటి 10 నిమిషాలు కావస్తుంది. అండ్ మీ మాధుని అయితే వచ్చేసాను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దాం. అండ్ ఇట్స్ టైం ఫర్ గీత్ గాథచల్. బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ అని మీకోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తున్నాను కదా. అండ్ ఇప్పుడైతే మీకోసం ఆషికి 2 మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినసేద్దాం. అండ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ్ భారతి 101.3. అండ్ మీరు ఉన్నారు మీ ఆర్జే మాధవితో.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
2: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
1: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
2: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం

0: కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
4: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
3: ఓ, అదే నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
5: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
6: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
7: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
6: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసీ.
8: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈ నెల 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారణాసిలో పర్యటించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 12 నగరపాలకలు 23 పురపాలకాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఈ నెల 22న ప్రచురించాలని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డివిజన్లను 64 నుంచి 86 పెంచుతూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా 86 డివిజన్లకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ ఈ నెల 21న విజయవాడ శాప్ ఆఫీసు వద్ద నిరసన చేపట్టనున్నట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. పెనుగొండ క్యాంపు కార్యాలయంలో రాష్ట మంత్రి, పెనుగొండ నియోజకవర్గ శాసనసభ్యులు సవిత ప్రజా వినతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు అందజేసిన పత్రాలను మంత్రి సవిత స్వయంగా స్వీకరించారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల సుంకేస్ల రోడ్డునందు నిరుద్యోగ యువత కోసం రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 8309283 8374231357 నంబర్లలో సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారిని దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల కళ్యాణ వేదిక వద్ద శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫల, పుష్ప, అటవీ, శిల్ప, ఆయుర్వేద ఫోటో ప్రదర్శనను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. డీఆర్డీఏ మెప్మా ద్వారా రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల

దరఖాస్తులను బ్యాంకులు ఎక్కువగా పెండింగ్లో పెడుతున్నాయని, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా నూతన మహిళా పారిశ్రామికవేత్తలకు బ్యాంకర్లు రుణ సదుపాయాలు కల్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉన్న నేపథ్యంలో సకాలంలో పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేయాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ విజయ సునీత అధికారులకు సూచించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్టంలో రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల 4 నిమిషాలు కావస్తుంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం కృష్ణా తీరంలోకి. సో కృష్ణా తీరంలో ఎంటర్ అయ్యే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినిసేద్దాం. అండ్ ఇప్పుడైతే మీకోసం చుట్టాల అబ్బాయి మూవీ నుంచి ట్రాక్ అయితే వినిసేద్దాం.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటలు దాటి 10 నిమిషాలు కావస్తోంది. అండ్ మరి కొద్ది సెకండ్లో విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతున్న ప్రాంతీయ వార్తలు వింటారు తెలుగులో.
2: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి, అంతే. నువ్వే
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోచింగ్ సెంటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు. నిబంధనలకు వ్యతిరేకంగా పలు కోచింగ్ సెంటర్లు వ్యవహరిస్తున్న తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రాజకీయాలకు, రాజకీయ కుట్రలకు ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు వేదిక కాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. దురుద్దేశపూర్వకంగా కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు తమ వద్ద పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి ఈ తరహా ఆందోళనలకు, నిరసనలకు పాల్పడేలా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ అంశాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్దంగా అభ్యర్థులను రాజకీయ కుట్రల్లో భాగస్వాములను చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు మార్గదర్శకాలను పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అటు అభ్యర్థులు కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా తమ భవిష్యత్ పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు 3 లక్షలు

0: తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్లు వివరించారు. 2024లో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసిన కేటాయింపుల కంటే రాష్ట్రానికి అదనంగా 2,25,000, తెలంగాణకు 1,25,000 ఇళ్లు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ది శాఖ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఇంత పెద్ద మొత్తంలో ఇళ్లు కేటాయించడం ఇదే తొలిసారని పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడిస్తూ,
1: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకొని ఎలకేట్ చేశారు. ఆ విధంగా ఎలకేట్ చేసినప్పుడు ఒరిజినల్గా ఆంధ్రాకి 74,000, అదేవిధంగా తెలంగాణకి 74,000 అప్రాక్సిమేట్గా హౌసెస్ ఎలకేట్ అయినాయి. సో రెండు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈరోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది.
0: రాష్ట మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని మృతి చెందారు. విశాఖపట్నంలో ఈరోజు గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1969 డిసెంబర్30 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ల నాని జన్మించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆళ్ల నాని హఠాన్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆళ్ల నాని మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తనను కలిచివేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడతవోలు ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీఎం ఉషా నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పీఎం ఉషా పథకం కింద 3,60,00,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణం చేపట్టామన్నారు. కళాశాలలో మొత్తం 5 కోట్ల రూపాయలతో సైన్స్ కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్తో పాటు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. 100కు పైగా కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. పీఎం ఉషా నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట ప్రభుత్వం 40% వాటాను అందిస్తున్నాయని వివరించారు. విద్యార్థినులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు. చదువుతో పాటు విద్యార్థుల్లోని కళాత్మక ప్రతిభను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ధ్వజారోహణాన్ని ఈరోజు నిర్వహించనుంది. ఈ సాయంత్రం 6:21 నుంచి 6:35 మధ్య మానవహారంలో ధ్వజారోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ధ్వజస్తంభానికి గజపటాన్ని ఎగురువేసి బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలను ఆహ్వానించనున్నారు. టీటీడీ పండితులు నిన్న రాత్రి అంకురార్పణ నిర్వహించగా ఈరోజు సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రాత్రి పెద్దశేష వాహనంతో వాహన సేవలను ప్రారంభించనున్నారు. 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కాగా సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలకు బయలుదేరారు. 2 రోజుల తిరుమల పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులను ఆయన ప్రారంభిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని రాష్ట ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దర్శనం అనంతరం గాయత్రి నిలయానికి చేరుకుని రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 8:40 వీఐపీ క్యూ కాంప్లెక్స్ 1లోని 17వ కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన యాత్రికుల అనుభవ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 9:15 గోగర్భం డ్యాం సర్కిల్ వద్ద విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే 9:35 ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో సమావేశమవుతారు. తిరుమలలో కార్యక్రమాలను ముగించుకుని రేపు మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని తిరుపతి ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీవారి వాహన సేవ విశేషాలను ప్రత్యక్షంగా వినేందుకు ఇదొక చక్కటి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు నుండి 23వ తేదీ వరకు ఉదయం సాయంత్రం వేళల్లో శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానున్నాయని తెలిపారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇళ్ల వద్ద నుంచే ఆకాశవాణి ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని, పండితుల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని విని తరించవచ్చని ఆయన పేర్కొన్నారు. తిరుమల క్షేత్రం కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేయడంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలోని రాంబగీచట్టు అతిథి గృహంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ఆయన ఈరోజు ప్రారంభించారు.

0: సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ప్రతి కార్యక్రమాన్ని మీడియా భక్తుల్లోకి తీసుకువెళ్లాలన్నారు. తిరుమలలో ఫలపుష్ప ప్రదర్శనశాల, ఫోటో ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉన్నాయని, ప్రతి భక్తుడికి బ్రహ్మోత్సవ వైభవం తెలిసేలా ప్రసారాలు చేయాలన్నారు. ఈ మీడియా సెంటర్ ద్వారా మీడియా ప్రతినిధులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలియజేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వారు వెల్లడిస్తూ,
1: పశ్చిమ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు అంగి ఉన్నది. నిన్నటి దక్షిణాంతర కర్ణాటక, నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది.
0: దేశ అభివృద్ది, సాంకేతిక పురోగతిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీఎన్ఐటి డీన్ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీఎన్ఐటిలో ఈరోజు ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోచింగ్ సెంటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం జస్ట్ 6 గంటల దాటి 20 నిమిషాలు అవుతుంది. అండ్ మనం ఉన్నాం కృష్ణా తీరంలో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దాం. అండ్ మనసు బాగాలేదా అండి? ఒక్కోసారి అసలు ఎంత వద్దు అనుకున్నా సరే నెగిటివ్ థింకింగ్ అనేది మనసుని చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుందండి. ఇంకా హెల్దీగా లేకపోవడం, ఇంకా ఇంట్లోనో ఉద్యోగంలోనో ప్రాబ్లమ్స్, కారణాలు ఏమైనా సరే

ఎక్కువ డేస్ ఇవే థింకింగ్లో ఉంటే కాలం అసలు అలా గడపడం అనేది చాలా అనేది మన హెల్త్కి కానీ ఇంట్లో కానీ ఏ విధంగా అయినా సరే మంచిది కాదండి. అందుకే మనసు బాగాలేనప్పుడు కాస్త పాజిటివ్ మూడ్లోకి రావాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటి అంటారా? అవేంటి అన్నది ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత మీతో షేర్ చేస్తాను ఆయండి ప్రతి మీకోసం. ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ నుంచి ట్రాక్ విన్న తర్వాత అసలు మన మూడ్ అసలు ఏమాత్రం బాగోలేదు, నెగిటివ్ థింకింగ్లో ఉన్నప్పుడు చాలా చికాక్ చికాక్గా ఉన్నప్పుడు పాజిటివ్ వైబ్లోకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేస్తాను ఈ ట్రాక్ తర్వాత.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమిషన్.

0: మ్యూచువల్ బ్యాంక్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటలు దాటి 33 నిమిషాలు కావస్తుంది అండ్ మనము అమ్మ కృష్ణ తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో మనకి మంచి బాగాలేనప్పుడు కాస్త పాజిటివ్ మూడ్లోకి రావాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవి ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ నెగిటివ్ థింకింగ్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి నచ్చిన పాట వినడమో పాడటమో చేయండి, మనసుకి కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా రిజల్ట్గా మన థింకింగ్లో కాస్త డిఫరెంట్ చేంజ్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా అలాగే మనం ఉన్న ప్లేస్ నుంచి బయటకు వచ్చి కాసేపు ఇటు అటు కూడా చిన్న వాక్ చేసి ఇంకా ఆ టైంలో మనకి నచ్చిన అంశాల గురించి థింక్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చూడండి. ఆటోమేటిక్గా కాస్త నెగిటివ్ థింకింగ్లో ఉన్నప్పుడు కాస్త ప్లెజెంట్గా మనం చేంజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా అదే కాకుండా మనకి బాగా ఇష్టమైన అభిరుచి పైన కాన్సన్ట్రేట్ పెట్టి చూడడం వల్ల కూడా మనకి వైబ్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు నెగిటివ్ థింకింగ్ సమయం కూడా ఉండదు అంటే కనుక అసలు అతిశయోక్తి కాదేమో కదా. సో ఇటువంటి అనేది థింకింగ్ అనేది అంటే ఒక నచ్చిన పాట వినడం ద్వారా కానీ లేకపోతే హోమ్ చేయడం వల్ల కానీ అక్కడ మనకి కొంచెం వైబ్ అనేది నెగిటివ్గా ఉన్నప్పుడు కొంచెం ఆ ప్లేస్ నుంచి కొంచెం దూరం వెళ్ళి చిన్న వాక్ చేసినా సరే మూడ్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఎంత కంట్రోల్ చేద్దామని ట్రై చేసినా సరే నెగిటివ్ ఆలోచనలు అస్సలు ఆగట్లేదా అయితే కనుక ముందుగా మన మెదడుకి కాస్త రెస్ట్ ఇవ్వడం చాలా అవసరం అన్నమాట. ఇంకా కాబట్టి కొద్ది నిమిషాల పాటు కొంచెం అలాగా కామ్గా శ్వాస లేదా ఇంకా అలా మనము కొంచెం అలా ధ్యానం చేసినా సరే కొంచెం మనకి మైండ్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత పాజిటివిటీని పెంచే కొటేషన్స్ రీడ్ చేసినా లేకపోతే చిన్న చిన్న మెసేజెస్ వినడం కూడా మనకి రిజల్ట్ అనేది కంపల్సరీ కనిపిస్తుందండి. ఇంకా చాలా ఇబ్బంది పెట్టే థింకింగ్ నుంచి బయటకు రావాలి అంటే మనసు దృష్టిని మళ్లించే మరో పని ఏదైనా సరే ఒకటి చేయాలి. ఈ ప్రాసెస్లో వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం కూడా మంచిదే అన్నమాట. సో చిన్న చిన్న హెల్ప్ చేయడం కానీ లేకపోతే కనుక మనకి ఇష్టమైన థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కూడా మనకి ఒక నెగటివ్ వైబ్ నుంచి పాజిటివ్ వైబ్కి చేంజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఇటువంటి టిప్స్ మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే మీకు సమ్మ ఖైదీ నెంబర్ 150 మూవీ నుంచి ట్రాక్ అయితే వినసేద్దాం. అండ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటలు దాటి 48 నిమిషాలు కావస్తుంది అండ్ మనమున్నా కృష్ణా తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో ప్రెజర్, ఆదుర్త, ఇంకా కంగుబాటు, ఇలా ఏదో ఒక మానసిక ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కారణం ఏదైనా సరే వీళ్ళు తమ బాధని బయటకు చెప్పుకునే వారికంటే చాలా సైలెంట్గా భరిస్తూ లోపల కుమిలిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నిజమే కదా? అయితే ఇలాంటి మానసిక వేదన నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత బెస్ట్ అండి. ఈ ప్రాసెస్లో సైకోథెరపీ ఒక ఔషధంలాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. సైకోథెరపీ అనేది మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు చేసే ఒక చికిత్స అన్నమాట. దీన్ని టాక్ థెరపీగాను కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇంకా దీనిలో భాగంగా దాని యొక్క సంబంధిత నిపుణులు మనం కన్సల్ట్ చేస్తే మానసికంగా మనల్ని ఇబ్బంది పెట్టిన థింకింగ్ అనే ప్రాబ్లమ్స్ గురించి వారితో పంచుకోవడం, ఈ ప్రాసెస్లో వాళ్ళు ఇచ్చే సలహాలు పాటించడం లాంటివి చేయాల్సి ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ప్రెషరు, ఆందోళన, యాంగ్జైటీ, ఆయా సిచ్యువేషన్స్లో షాక్లకు వెళ్ళిపోవడం,

రకరకాల భయాలతోటి సతమతమైపోవడం, ఇలాంటివన్నీ ఈ యొక్క మానసికంగా సంబంధించిన యొక్క హెల్త్ ఇష్యూస్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఇలాంటి వాటితో బాధపడే వారికి తిరిగి మామూలుగా

మనలో ఉన్న ఫీలింగ్స్ని అదుపులో ఉంచుకునే శక్తి కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇంకా సో మనలో ఉన్న ఇటువంటి సైకోథెరపీ వల్ల మనం ఏ విధంగా మనం మౌల్డ్ అవ్వచ్చు ఏంటి అనేది మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ ఫిదా మూవీ నుంచి.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. సో ఇంకా జీవితం అన్నాక ఏదో ఒక ప్రాబ్లం మనల్ని వెంటాడుతూనే ఉంటుందండి. ఈ యొక్క సైకోథెరపీతో ఇలాంటి ప్రాబ్లమ్స్కి ధైర్యంగా ఎదుర్కొనే నేర్పు అలవాటు పడుతుంది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇంకా అనుబంధాల్లోని ప్రాబ్లమ్స్ పరిష్కరించుకోవడంలోనూ ఈ యొక్క థెరపీ సమర్థంగా పనిచేస్తుందంటండి. ఈ యొక్క చికిత్స తీసుకున్న వాళ్ళ ఫ్యూచర్లో ఎదురయ్యే ఇలాంటి సమస్యల్ని చక్కగా సెల్ఫ్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ని నుంచి బయటపడతారు అంట. ఇంకా దీనివల్ల రిలేషన్స్ అనేవి చాలా దృఢమవుతాయి అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఇంకా ఈ యొక్క సైకోథెరపీలో భాగంగా మన ప్రత్యేకతలు ఏంటో మనకు తెలుస్తాయి. దీని ద్వారా ఇతరులతో పోల్చుకుంటూ మనల్ని మనం ఎంచుకోకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు. ఇది ఒక సెల్ఫ్ లవ్ని పెంపొందించడానికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. నిద్రలేమి ప్రాబ్లమ్స్ ఉండడం వాళ్ళకు కూడా ఈ థెరపీ మంచి పరిష్కారము అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ ప్రయోజనాలన్నీ సొంతం కావాలి అంటే థెరపీలో భాగంగా వైద్యులు చెప్పిన సలహాలు తూచ తప్పకుండా పాటిస్తేనే మనకి ఈ యొక్క రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అన్నమాట. కాబట్టి మన యొక్క సిచ్యువేషన్ని బట్టి బాగా ప్రెషర్గా లేకపోతే చాలా లోగా అయిపోయి మనం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ సైకోథెరపీ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఎవరైనా ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఇటువంటి థెరపీస్ని మనం కనుక మనము ఫాలో అయితే కనుక మన లైఫ్ అనేది కాస్త రీబూస్టప్ అయ్యి హ్యాపీగా ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి మనం రెక్టిఫై చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అన్నమాట. సో టైం చూస్తే 6:55 అవుతుంది. ఈరోజు కృష్ణా తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి అండ్ మీరు యొక్క టిప్స్ అన్నీ ఫాలో అయ్యి లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేసేస్తారు అని ఆశిస్తూ నేనైతే కృష్ణా తీరానికి టాటా గుడ్ బై చెప్పేస్తున్నాను. ఇంకా 7:00కి మంచిన మంచిలా కలుసుకుందాం. అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ ఇప్పుడైతే మీకు సమ్మ లైవ్ మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. స్వర్ణాంధ్ర 2047, వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనకు పటిష్టమైన బ్లూ ప్రింట్ రూపొందించే లక్ష్యంగా అక్టోబర్ 3 విజయవాడలో పాన్ ఐఐటి ఏపీ సమ్మిట్ 2026 నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ సాయంత్రం 6:21 నుంచి 6:35 మధ్యలో ధ్వజారోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితులు ధ్వజస్తంభానికి గజపటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలను ఆహ్వానించారు. కొరసపాడు మండలం ప్రాసంగులపాడు గ్రామంలో 1.77 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ ఈరోజు ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పాత సామగ్రి వ్యర్థాల విక్రయం ద్వారా గత 5 ఏళ్లలో 5,100 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ఆఫీసుల్లో దస్త్రాలు, ఇతర పాత సామగ్రిని తొలగించేందుకు ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి 31 వరకు క్యాంపెయిన్ 6 నిర్వహించనున్నారు. టీటీడీ ఉద్యోగుల హౌస్ ఫైళ్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలం చందోలు, నారాకొడూరు, సంగుపాలెం, కోమలి, రెడ్డిపాలెం తదితర గ్రామాల్లో బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మ ఈరోజు విస్తృతంగా పర్యటించారు. ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖాముఖిగా అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం గ్రామం పెదపాట్లో మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని, నడపనవారిపాలెం మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. భీమవరంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్, పంపిణీ మరియు సబ్సిడీ, నగదు లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు జమ మొదలైన అంశాలపై సంబంధిత అధికారులు మరియు గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో సంయుక్త కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ మాట్లాడుతూ ఎల్పీజీ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని పంచామృతాలతో అభిషేకించి నిత్య ఆరాధనలు చేశారు. రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ వేదికగా ఫిడే చెస్ ఒలింపియాడ్ ప్రారంభం కానుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: వచ్చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటలాటి 5 నిమిషాలు కావస్తోంది. అండ్ మరి కొద్ది సెకండ్లు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతున్న జాతీయ వార్తలు వింటారు తెలుగులో.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్టాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌడ్ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. రక్షణ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందన్నారు.
2: ईडीएफ के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है, जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
1: गत కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ బహుళార్థ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చులో దాదాపు 90% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగతా 10% వ్యయాన్ని సంబంధిత 6 రాష్ట్రాలు పంచుకుంటాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యమునా నదిని శుభ్రపరిచేందుకు నిరంతరం పనులు జరుగుతున్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పరిష్కారానికి నోచుకున్న 10వ నీటి వివాదం ఇదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంశాఖ కార్యదర్శి, జలవనరుల శాఖ కార్యదర్శి, సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి

0: కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. భారతదేశపు గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు. దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్రను గౌరవిస్తూ విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ రోజును నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య భావితరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన జాతి నిర్మాత అని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుత ప్రతిభావంతుడని, మెరుగైన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇంజనీర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల చికిత్స కోసం బోట్స్వానా ప్రజారోగ్య వ్యవస్థకు మద్దతుగా భారత్ ఈరోజు 10 టన్నుల యాంటీ రెట్రోవైరస్ మందులను పంపించింది. గ్లోబల్ సౌత్ భాగస్వామ్య దేశాలతో ఆరోగ్య రంగానికి సంబంధించి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందనడానికి ఈ చర్య నిదర్శనమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్దితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందని తెలిపారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యకులు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత ఆందోళనలను మోదీ ప్రస్తావించారని తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు, సున్నితత్వం అనే 3 సూత్రాల ఆధారంగా ఈ సంబంధాలుండాలన్నారు.
1: Several issues came up during the discussions. Prime Minister referred to Indian concerns as well and underlined those that both sides should show sensitivity to each other's core concerns and be guided by the 3 mutuals, mutual respect, mutual interest and mutual sensitivity.
0: ఒమన్ తీరంలో MTL గయా అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడి గురించి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం భారత్కు అంగీకారం కాదన్నారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా వాణిజ్య రవాణా, సురక్షితమైన నౌకాయానాన్ని పునరుద్దరించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో 13 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు, యుద్ద అభ్యాస్, ఉత్తరాఖండ్లోని ఔలీ, రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. పర్వత ప్రాంతాల్లో ఇన్ఫ్రాంటీ ఆపరేషన్లకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ ద్వారా ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. ఈ విన్యాసాల్లో నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను ఉపయోగించడంతో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తారు. ప్రపంచ వేదికపై భారత్ వహిస్తున్న కీలక పాత్రను భారతదేశంలో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కొనియాడారు. భారత్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు గురించి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన క్వాడ్ కూటమిలో పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా వ్యవసాయం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలను వివరించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో

ఉంది. ఈ సిరీస్ లోని మూడవది చివరి మ్యాచ్ గురువారం ఇదే మైదానంలో జరుగుతుంది. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కచ్, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బయో E3 విధానంతో భారతదేశం మొక్కలు, మానవ బయోటెక్నాలజీ రంగాల్లో గొప్ప పురోగతి సాధిస్తోందని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ లో మంత్రి స్ప్రౌట్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఆధునిక బయోటెక్నాలజీని రైతులకు ఉపయోగపడే సాంకేతికతలుగా మార్చి వ్యవసాయ సవాళ్లను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిశోధన, అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్టాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటలు అంటే 15 నిమిషాలు అవుతుంది అండ్ ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో అండ్ ఇట్స్ టైం ఫర్ మంత్స్ ఇన్ మంత్స్ అయ్యి నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే 0866244888 వాట్సాప్ పంపించేసేయండి 0868624841 అండ్ సో నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నన్ను తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది మూస్తే ప్రపంచం మాయమైపోతుంది నేనెవరిని ఏమైంది మాధవి 2-3 టైమ్స్ నుంచి కొంచెం ఈజీగా అడుగుతున్నావా కష్టంగా అడుగుతున్నావా మాకు అర్థం అవ్వట్లేదు అంటారా సో ఆలోచిస్తూ ఉండండి నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి నన్ను తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది నన్ను మూస్తే ప్రపంచం మాయమైపోతుంది ఆలోచిస్తూ నాకు వాట్సాప్ పంపించేస్తూ అండ్ బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి అండ్ ఇప్పుడైతే మీకు సమ్మలైజ్ అండ్ మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసిద్దాం

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 7:23 అవుతుంది. అండ్ మనము మనసున్న మనసులో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నన్ను తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది, నేను మూస్తే ప్రపంచం మాయమైపోతుంది.

మీకు తెలిసిన విషయం నాకు తెలిసి అందరికీ తెలియాలి అంటే వాట్సాప్ పంపించాల్సిందే 0868644814. 0866244888 నాకు వాట్సాప్ పంపించేసేయండి. సో నన్ను తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది, నేను మూస్తే ప్రపంచం మాయమైపోతుంది. సో చాలామంది నేను అనుకున్న ఆన్సరే అనుకుంటున్నారు, కానీ అది కాదుగా. సో ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దాం. మైండ్ ఓ సారీ అండి నాని గారు, అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీరు ఆన్సర్ ఫస్ట్లో చెప్పండి. సే హై టు గెస్ ఫ్రమ్ అనంతపూర్ ఫ్రమ్ కదిరి. నాకు అర్థమో లేదండి అని కనకరావు గారు పడిన, సారీ అండి రాంగ్ ఆన్సర్. ఫస్ట్ నేను అదే అనుకున్నాను, కానీ ఆన్సర్ అయితే అది కాదు. వేటపాలెం రామనగరం బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. సెల్ ఫోన్ కాదు, కానూరు నుంచి తాతారావు గారు. వెరీ గుడ్ ఈవినింగ్ డాక్టర్ మాధవి గారు అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ శ్వేత, లక్ష్మీ, నిక్ష అండ్ హనీ, మీ ప్రశ్నకి సమాధానం. సో ఫస్ట్ కూడా నేను అదే అనుకున్నానండి, కాన్సర్ ఆన్సర్ అయితే అది కాదు. అండ్ దస్తగిరి సంధ్యా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. కాదు ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అండి. ఐఎమ్ నరేష్, రోజా, శిరీష. యా ఫైన్ అండి, బాగున్నాను. ముసాపేట విలేజ్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ గజ్వేల్ నుంచి సైడ్ల వెంకటేష్, శుగుణ, రామ్ప్రసాద్ గారు. సారీ అండి రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు. సో ఒకనొక టైంలో అది, ఇప్పుడైతే మొబైల్ అంటున్నారు. కాదు రాంగ్ ఆన్సర్. అండ్ మనసును మంచే కార్యక్రమానికి వెల్కమ్ అంటూ రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్ గారు ఏలూరు నుంచి మెసేజ్ చేశారు. ఐస్ అని, ఆఫ్కోర్స్ అందరూ ఐస్, కన్ను రెప్పలు కళ్ళు అని మెసేజ్ చేస్తున్నారు. కాదు, కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. సో అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ గారు. కంటి రెప్పలు కాదు. అండ్ గుడ్ ఈవినింగ్ అండి సూరిబాబు గారు, వాళ్ళ వైఫ్ కళ్యాణి గారు, కామేశ్వరిపేట విలేజ్ నుంచి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆన్సర్ అయితే అది కాదు. అండ్ కళ్ళు తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది, నన్ను తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది, మూస్తే ప్రపంచం మాయమైపోతుంది. సో ఐస్ అయితే కాదండి. రత్నం గారు వైజాగ్ నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ మీకు కూడా ఆన్సర్ కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి. అండ్ ఇది ఓపెన్ చేస్తే మనకి జ్ఞానం వస్తుంది అన్నమాట, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇది క్లోజ్ చేస్తే ఇన్ఫర్మేషన్ మనకి, అంటే బ్రెయిన్లో ఉంటే ఇట్స్ ఓకే, కాకపోతే ఇది క్లోజ్ చేస్తే మనకేం కనిపించదు. అలా ఆలోచించండి. సో ప్రజెంట్ అయితే మొబైల్ అంటున్నారు. మొబైల్ రాకముందు, మనకి మొబైల్ రాకముందు మనము నాలెడ్జ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకునేవాళ్ళం? అండ్ ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ మనకి దొరికేది? నాట్స్ అ కంప్యూటర్ ఆల్సో నాట్ బిఫోర్ అనమాట. మనకి టెక్నాలజీ ఏమీ లేనప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మనకి నాలెడ్జ్ కానీ ఎలా గెయిన్ చేసేవాళ్ళు? సో అలా ఆలోచించండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. బాబాయ్ నేను చాలా క్లూ చెప్పేశానండి ఓయ్. సో ఇలా క్లూ చెప్పంగానే దస్తగిరి సంధ్యా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. సో నన్ను తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది, నన్ను మూస్తే ప్రపంచం మాయమైపోతుంది. ఆల్మోస్ట్ క్లూ ఇచ్చేసాను. అండ్ ఆన్సర్ తెలిస్తే 0866244888 0866244884 వాట్సాప్ పంపించేసేయండి. అండ్ ఇప్పుడైతే మీకు సమ్మ జై లవకుశ మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ మనమున్న మంచిన మంచాయిలో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నన్ను తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది, నన్ను మూస్తే ప్రపంచం మాయమైపోతుంది అండ్ నేను ఎవరిని అని అడిగాను. చాలా వరకు క్లూ ఇచ్చేసాను. సో మనకి నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? బిఫోర్ నౌ అంటే కనుక ఫోన్ను కానీ, ఫోన్ రాకముందు అండ్ కంప్యూటర్స్ రాకముందు మనకి నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వచ్చేది, అది క్లూ అనమాట. సో మన వాళ్ళందరూ క్లూని మంచిగా యూజ్ చేసుకున్నారు అండ్ మీకు కూడా ఆ క్లూని యూస్ చేసుకున్న కన్సెప్ట్ పంపించాలి అంటే 0866248814కి 0866248419 వాట్సాప్ పంపించేసేంటి అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ శ్వేత, లక్ష్మి, నిక్ష సిస్టమ్ కంప్యూటర్ అని మెసేజ్ చేశారు. నో రాంగ్ ఆన్సర్. అండ్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం నుంచి టీవీ అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ కనకారావు గారు పడిన ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. కాను నుంచి దాతారావు గారు సారీ అండి కంప్యూటర్ కాదు. అండ్ రత్నం గారు వైజాగ్ నుంచి ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా

గొనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మే నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్త్రీపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే భోపాల్ రెడ్డి గారు కాలిఫోర్నియా నుంచి, సారీ అండి, విండోస్ ఓపెన్ చేస్తే మనకి ప్రపంచం కనిపిస్తుందా. అండ్ అలాగే మునెమ్మ తిరుపతి జిల్లా పెద్దపారియా విలేజ్ ఆన్సర్ రీస్. సో కొంచెం అటు ఇటుగా కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు ఏలూరు నుంచి, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ మురహర్ యశోద జానకి రాజు గారు కరెక్ట్ ఆన్సర్. దసరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ మీరే ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు యహ కరెక్ట్ ఆన్సర్ అండి. చాలా దూరం వెళ్ళినట్టున్నారుగా. అండ్ నరేష్ రోజా శిరీష మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సో ఇంతకేంటి అంటే ఆన్సర్ బుక్స్ అండి, పుస్తకం. నన్ను తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది, నన్ను మూసేస్తే ప్రపంచం మాయమైపోతుంది. ఆన్సర్ ఏంటి అంటే బుక్స్ అనమాట. నేను క్లూ ఇచ్చిన తర్వాత చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చనే అనమాట. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కూడా అదనుకుని పంపించారు. నేను క్లూ ఇచ్చిన తర్వాత అదే క్లూ. నాకు కాళ్ళు లేవు కానీ ప్రపంచం మొత్తం తిరుగుతాను, నేను ఎవరిని? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నాకు కాళ్ళు లేవు కానీ ప్రపంచం మొత్తం తిరుగుతాను, నేను ఎవరిని? క్లూ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ క్లూ ఇచ్చిన తర్వాత ఇది కూడా ఉంది అని ఆన్సర్ పంపించారు. అదే క్లూ అనమాట. సో ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. 0868684001 0866242414కి నాకు కాళ్ళు లేవు కానీ ప్రపంచం మొత్తం తిరుగుతాను. క్లూ ఏంటి అంటే ఫస్ట్ క్లూ క్వశ్చన్కి క్లూ ఇచ్చిన తర్వాత ఈ క్లూని యూజ్ చేసుకుని అది ఆన్సర్ అయి ఉంటుందేమోనని ఆప్షన్ ఇచ్చారనమాట. అది క్లూ. ఆలోచిస్తూ ఉండండి, వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. నాకు కాళ్ళు లేవు కానీ ప్రపంచం మొత్తం తిరుగుతాను. అండ్ ఇప్పుడైతే మీకు సమ్ విన్నర్ మూవీ నుంచి ట్రాక్ వినేస్తూ ఉండండి. అండ్ వింటూ నాకు వాట్సాప్ పంపించేసాయండి.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:41 అవుతుంది. అండ్ మనమున్న మన్సన్ మన్సైలో నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, నాకు కాళ్ళు లేవు కానీ ప్రపంచం మొత్తం తిరుగుతాను, నేను ఎవరిని అని అడిగాను. అండ్ క్లూ కూడా ఇచ్చేసాను ఫస్ట్ క్వశ్చన్ ఇంకా క్లూ ఇచ్చినప్పుడు. అండ్ ఆ క్లూని యూజ్ చేసుకుని ఆప్షన్స్ ఇచ్చారనమాట, 2 ఆప్షన్స్, బుక్ లేకపోతే ఇంకోటి అని ఇచ్చారనమాట. ఆప్షన్ సెకండ్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నేను అలా చెప్పాను కదా అని చెప్పేసి క్లూని మాత్రం యూజ్ చేసుకోలేదు మన వాళ్ళు. ఎందుకు యూజ్ చేసుకోలేదు, అందరూ కంప్యూటర్ అనుకున్నారు. కంప్యూటర్ కాదండి, బుక్తో పాటు కొంతమంది నాకు కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. అదే అనమాట ఆన్సర్. మీకు కూడా ఆన్సర్ తెలిస్తే, నాకు కాళ్ళు లేవు కానీ ప్రపంచం మొత్తం తిరుగుతాను, 0866241484 0866241484 వచ్చే పంపించేసేయండి. అండ్ జాన్సన్ గారు గుడ్ ఈవినింగ్ అండి అండ్ సో అలాంటిదే కానీ కానీ అది కాదు ఆన్సర్. పుట్టుపాక మిరియాల తిరుమలయ్య అంటాలు గారు రాంగ్ ఆన్సర్ అండి, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అది కదా. అండ్ నరేష్ రోజా శ్రీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మూసపేట విలేజ్ నుంచి చీమాను మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ అలాగే పెడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు, లెటర్ కాదండి కానీ అలాంటిది ఆన్సరు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు పోస్టల్ ముద్ర అని మెసేజ్ చేశారు, చాలా అడ్వాన్స్డ్గా ఎక్కువ ఆలోచించేశారండి. కానూరు నుంచి తాతారావు గారు విమానం అనుకుంటున్నాను అని మెసేజ్ చేశారు, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ క్లౌడ్స్ షిప్ ఎయిర్ప్లెయిన్ అంటూ భోపాల్ రెడ్డి ఫ్రమ్ కాలిఫోర్నియా నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్గా. కనకారావు గారు పడిన సెల్ ఫోన్ ఆర్ టీవీ అంటున్నారు, నో రాంగ్ ఆన్సర్. యా ఫైన్ అండి, మీరు వస్తే ఇంగ్లాండ్ లెటరు స్పీడ్ పోస్టు సెల్ ఫోను అంటూ నాకు బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి 2-3 కాంప్లిమెంట్స్తో పాటు ఆన్సర్ పంపించారు. సో కాంప్లిమెంట్స్కి థ్యాంక్ యూ, ఆన్సర్ అయితే రాంగ్. అండ్ అలాగే మునిమ్మ గారు పెద్ద పారియ నుంచి, నో రాంగ్ ఆన్సర్ అండి, ఫోన్ అంటున్నారు. అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి.

ఎన్సీ విఆర్ బాబు అంబాపురం నుంచి, సింగనగర్ విజయవాడ నుంచి. సారీ అండి, రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కళ్ళు మొబైల్ అని మెసేజ్ చేశారు. నో, రాంగ్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు గాలి మేఘాలు సెల్ అని మెసేజ్ చేశారు. నో, రాంగ్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ మురహర్ యశోద జానకిరాజు గారు కంప్యూటర్ అండ్ సెల్ ఫోన్స్, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ ఇవన్నీ కంప్యూటర్ సెల్ ఉత్తరం ఇవన్నీ వస్తాయండి అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్ అండి. మేడం, మీ ప్రశ్నకి జవాబు అంటూ రూపాయి నోటు లేకపోతే నాణ్యం లేకపోతే ఉత్తరం అంటూ శ్వేత లక్ష్మి నిక్ష హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్. అండ్ నరేష్ రోజా శిరీష ఓంకార్ మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట విలేజ్ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. రెండు నుంచి శోభారాణి రంగారావు గారు సాగర్ చాందని రియాన్స్ అండ్ రిత్విక ఉత్తరం అని కంప్యూటర్ అని మెసేజ్ చేశారు. సారీ అండి, రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు. కళ్ళు మనసు అంటూ మెసేజ్ చేశారు. సారీ అండి, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు డబ్బు అని మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్ అండి. నాకు కాళ్ళు లేవు కానీ ప్రపంచం మొత్తం తిరుగుతాను, నేను ఎవరిని అని మెసేజ్ చేశాను. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మీకు క్లూ కూడా ఇచ్చేసాను అనమాట. స్టార్టింగ్ నేను క్లూ ఇచ్చిన తర్వాత అంటే నన్ను తెరిస్తే ప్రపంచం అంతా కనిపిస్తుంది, మూస్తే ప్రపంచం అంతా మాయమైపోతుంది అని చెప్పాను కదా, అప్పుడు చాలామంది బుక్స్తో పాటు ఇది కూడా మెన్షన్ చేశారనమాట సెకండ్ ఆప్షన్ కింద. ఆన్సర్ ఏ ఆన్సర్ చాలే కానీ మాధవి, సోదంతా ఎందుకు ఆన్సర్ చెప్పంటారా? ఆన్సర్ ఏంటి అంటే న్యూస్ పేపర్ అండి. ఎందుకు మీరు న్యూస్ పేపర్ క్లిక్ అవ్వలేదు? అందరూ టీవీ కంప్యూటర్ టీవీ కంప్యూటర్ అని చెప్పేసే చెప్పారు, కానీ అసలు న్యూస్ పేపర్ అన్న థింకింగ్ ఎందుకు రాలేదు? మంగళగిరి జయలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ స్టాంప్ అని మెసేజ్ చేశారు. సారీ అండి, రాంగ్ ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే న్యూస్ పేపర్, అదనమాట సంగతి. అండ్ ఇంతకీ ఏంటండి మరి మాకు మీరు చెప్పేదాకా మాకు టెన్షన్ అండి అంటారా? సో చెప్పేశాను కదా అండి న్యూస్ పేపర్ అని చెప్పి. నాకేంటో మన వాళ్ళు అందరూకి అంట తెలిసిన క్వశ్చన్స్ని అడుదిరిగి ఇడుదిరిగి మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ని మీకు తెలియని ఆన్సర్స్ లాగా చేయడానికి చేసే ప్రయత్నం ఉంది చూశారు. మొత్తానికి ఒక 2-3 టైమ్స్ నుంచి మొత్తానికి నేను సక్సెస్ అవుతున్నానండి, ఆ హ్యాపీనెస్ అయితే ఉంది నాకు. నాకు కాళ్ళు లేవు కానీ ప్రపంచం మొత్తం తిరుగుతాను, ఇందుకే ఆన్సర్ ఏంటి అంటే న్యూస్ పేపర్ అనమాట. ఇంకా థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం కదా, అందరూ తిట్టుకుంటున్నారా? లేదండి, డిఫరెంట్గా అడుగుతుంటే మీకు కూడా చాలా యాంగ్జైటీగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అనమాట. సో ఇంకా థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నాకు తల ఉంది కానీ మెదడు లేదు, శరీరం ఉంది కానీ ప్రాణం లేదు, ఇంతకీ నేను ఎవరిని? అంతపూర్ నుంచి అనురాధ గారు పెప్పర్ అని మెసేజ్ చేశారనమాట, న్యూస్ పేపర్ అని చెప్పేసి. అండ్ ఇంకా థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నాకు తల ఉంది కానీ మెదడు లేదు, శరీరం ఉంది కానీ ప్రాణం లేదు, నేను ఎవరై ఉంటాను? ఆలోచిస్తూ నాకు వాట్సాప్ పంపించేసేయండి 0866-24888-14కి, 0868-24888-14కి. అండ్ ఎక్కువగా థింక్ చేయకండి, ఈజీగా థింక్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఆలోచిస్తూ నాకు వాట్సాప్ పంపించేసేయండి. అండ్ ఇప్పుడైతే మీకోసం థీమ్ మార్ మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ 7:52 అవుతుంది. అండ్ నేను అడిగిన థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, నాకు తల ఉంది కానీ మెదడు లేదు, శరీరం ఉంది కానీ ప్రాణం లేదు, నేను ఎవరిని అని అడిగాను. ఎక్కువ థింక్ చేయకండి, ఈజీగా ఆలోచించండి అన్నాను. సో మీకు ఆన్సర్ తెలిస్తే 0866-4888-14 నాకు వాట్సాప్ పంపించేసేయండి. అండ్ 0868-6424-1 అండ్ సో ఆన్సర్ పంపించేశారు ఎవరు, అనూష. అనూష ఆన్సర్ పంపించేటప్పుడు నీ నేమ్ ఇది అనూష అండ్ సూది అని మెసేజ్ చేశారు. సారీ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ జిల్లా నుంచి. సారీ పెన్ అయితే కాదండి, మంగళగిరి జయలక్ష్మి గారు. సో స్వీట్, చాలా ఎక్కువ ఆలోచించకండి, తక్కువ ఆలోచించండి అని కానీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెరీ నైస్ అండి. ముసాపేట విలేజ్ నుంచి ఎం నరేష్ రోజా శిరీష మెసేజ్ చేశారు. ఎలుక అని రాంగ్ ఆన్సర్ అండి. మురహారి యశోద జానకి రాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ ఇమ్మానేని వెంకటేశ్వరరావు గారు ఆమోదరిగపట్నం వేటపల్లెం నుంచి. సో చాలా డిఫరెంట్గా

ఆలోచించారు. అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు కడప జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. అలాగే రామ్ ప్రసాద్ గారు రామ్ చరణ్ సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. అండ్ అలాగే హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిక్షా హనీ. సారీ అండి, రాంగ్ ఆన్సర్. అండ్ పడిన జగానందరావు కానీ అప్పలరాజు గారు. రాంగ్ ఆన్సర్ అండి. అండ్ అలాగే దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలీపురం నుంచి. యా, ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో మంచిగా పూజ చేసుకొని ప్రశాంతంగా. అండ్ సో నా గురించి కూడా కొంచెం అండ్ రిమెంబర్ చేసుకోండి. అండ్ దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ కనకారావు గారు పడిన ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. రెండు నుంచి శోభారాణి రంగారావు సాగర్ చాంద్రి రియాన్ చంద్ర త్విక ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు. సారీ అండి, రాంగ్ ఆన్సర్. అండ్ ఎం నరేష్ రోజా శిరీష ముసాపేట విలేజ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గరీబ్ నవాజ్ టైలర్స్ సైద నర్సాపేట నుంచి అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి. సారీ అండి, రాంగ్ ఆన్సర్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, నాకు తల ఉంది కానీ మెదడు లేదు, శరీరం ఉంది కానీ ప్రాణం లేదు. నేను ఎవరిని అని అడిగాను, నిజామాబాద్ వీక్లీ బజార్ మురారి యశోద జానకి రాజ్ గారు. అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా అండి? బొమ్మ అండి, డాల్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు. నేను ఆన్సర్ రివీల్ చేయకముందే ఆన్సర్ పంపించారు, వెరీ నైస్ అండి, కరెక్ట్ ఆన్సర్. అలాగే నరసింహ పెద్ద పద్మాబాయి శ్రీవాణి ఎర్రవల్లి మండలం వర్లూరు నుంచి గద్వాల జిల్లా. సారీ అండి, రాంగ్ ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే డాల్ అన్నమాట. కొంతమంది రోబో అని ఇద్దరు ముగ్గురు కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చేసానండి. అఫ్ కోర్స్ రోబోకి కూడా అంతే ప్రాణం ఉండదు కాబట్టి నేను దాని రాంగ్ ఆన్సర్ కింద కన్సిడర్ చేయలేదు, కరెక్ట్ ఆన్సర్ కింద కన్సిడర్ చేశానన్నమాట. సో నాకు తల ఉంది కానీ మెదడు లేదు, శరీరం ఉంది కానీ ప్రాణం లేదు. ఏంటి అంటే బొమ్మ, డాల్. అండ్ ఈ జనరేషన్కి రోబో అని కూడా చెప్పొచ్చు. అదనమాట సంగతి. ఈరోజు 3 క్వశ్చన్స్కి చక్కగా చాలామంది ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఈజీ అంటే ఈజీ ఆన్సర్స్ అయినా కొంచెం డిఫరెంట్గా అడగడం వల్ల కొంచెం మన వాళ్ళు అటు ఇటుగా ఏదైనా మొత్తానికి ఆన్సర్స్ అయితే పంపించారు, వెరీ నైస్. సో స్వీట్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇంకా నేనైతే మన మనసుని మనసుకైతే బాబాయ్ చెప్పేస్తున్నాను. అండ్ మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు స్మాల్ కాంప్లిమెంట్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే శ్వేత లక్ష్మి కరెక్ట్ ఆన్సర్. అండ్ పెదపారయ్య ఆన్సర్ ఈజ్ అంటే ఈ మీరు ఈ 2 మెంబర్స్ ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత పంపించారు కాబట్టి సో మీకు మార్కులు ఉండవు. ఎనీవే, అనంతపూర్ నుంచి అనురాధ గారు టాయ్ అండ్ మెసేజ్ చేశారనమాట. ఈరోజు మన ముచ్చటగా మూడు క్వశ్చన్స్ తోటి మన మనసుని మనసు అయితే బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తూ నేనైతే బాబాయ్ చెప్పేస్తున్నాను. అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 107.3 అండ్ 8 o'clock డ్యూయట్లో కలుసుకుందాం. అండ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 107.3 అండ్ మీరు ఉన్నారు మీ ఆర్జే మాధవితో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. తిరుమలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. శ్రీ గాయత్రి నిలయం వద్ద ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చంద్రబాబు నాయుడు చేరుకుని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి సురక్షితమైన శాశ్వతమైన ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని సంతృప్తి స్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి విశాఖ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. ఈ నెల 17న రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృష్ణా జిల్లా పెడనలో పర్యటించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ 2 ఏళ్లలో అందుబాటులోకి వస్తుందని, నగరంలో 100 కిలోమీటర్ల పరిధిలో చెత్త కుప్పలే ఉండవని మంత్రి నారాయణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఇంజనీర్స్ డే సందర్భంగా భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాంస విగ్రహాన్ని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఈరోజు ఆవిష్కరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి చైతన్యపరిచేందుకు పోషకాహార మాసోత్సవంలో భాగంగా ఈరోజు బాలేరు, బత్తిలి గ్రామాల్లో భామిని ఐసీడీఎస్ శాంతిభవాని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. హిందూపురం నుంచి కదిరికి వెళ్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా పొగలు సంభవించాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. 3 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఢిల్లీ వేదికగా జరుగుతున్న 2వ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు 7 ఓవర్లకు గాను 1 వికెట్ కోల్పోయి 45 పరుగులు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తుంది. అండ్ మనం ఎంటైపోతున్నాం డ్యూయట్ డ్యూయట్లో. బ్యూటిఫుల్ సాంగ్స్ అని మీకోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను డ్యూయట్ డ్యూయట్లో. అండ్ ఇప్పుడైతే మీకోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ నుంచి అండ్ ఆటో డ్రైవర్ ఒకే ఒక్కడు అండ్ భారతీయుడు ఈ సాంగ్స్ అని మీకోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను డ్యూయట్ డ్యూయట్లో. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ ఆర్జే మధువితో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: కేసు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుస్థిర అభివృద్ధిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2 T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఈరోజు ప్రసంగిస్తూ, ప్రపంచం సంఘర్షణలు, వైరుధ్యాలతో సతమతమవుతున్న సమయంలో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం విజయవంతమవడం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రపంచ దేశాలు పరస్పర ప్రయోజనం కోసం కలిసి పనిచేసినప్పుడే మానవ పురోగతి, ప్రపంచ శాంతి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు ICWA మేధోపరంగా, సంస్థాగతంగా సిద్ధం కావాలని, అంతర్జాతీయ వ్యవహారాల అధ్యయనానికి ప్రపంచంలోనే గౌరవనీయమైన కేంద్రాలలో ఒకటిగా ఎదిగేందుకు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి అన్నారు. అనంతరం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, గ్లోబల్ సౌత్కు సంబంధించిన సవాళ్లతో సహా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథాలను వివరిస్తోందన్నారు. దేశ ప్రయోజనాలు అంతకంతకు ప్రపంచవ్యాప్తంగా మారాయని, దాని బాధ్యతలు పెరిగాయని, దానికి అనుగుణంగా భారతదేశంపై అంచనాలు కూడా పెరిగాయని జయశంకర్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగవంతం చేయడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయా సంస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన DRDO పరిశ్రమల సమన్వయ సమావేశం విమర్శ 2026లో రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ యుద్ద వ్యవస్థ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ DRDO తన సామర్థ్యాలను ప్రదర్శించిందన్నారు. గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టామని, ఈ రంగంలో భారతదేశం దిగుమతులపై ఆధారపడకుండా స్వావలంబన వైపు పయనించేలా చూసేందుకే ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. MSMEలను భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణిస్తూ, రక్షణ రంగంలో విడిభాగాలు, అనుబంధ వ్యవస్థలు, అత్యవసర సేవల్లో వాటి సహకారం గణనీయమైనదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇక రక్షణ రంగంలో అంకుర సంస్థలు కూడా ముందడుగు వేస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ వివరిస్తూ,
1: आज 2026 में DRDO ने मिसाइल से लेकर राडार्स तक, कम्बैट एयरक्राफ्ट से लेकर सबमरीन्स तक, इलेक्ट्रॉनिक वॉरफेयर सिस्टम से लेकर आर्टिफिशियल इंटेलिजेंस तक हर क्षेत्र में अपनी कैपेबिलिटीज साबित की है. डिफेंस सेक्टर में रिसर्च एंड डेवलपमेंट के लिए DRDO आज एपेक्स ऑर्गेनाइज

0: रिवेलेशन है, इस सच्चाई को ही कोई नकार नहीं सकता।
1: భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గొప్ప ఇంజనీర్లలో ఒకరైన విశ్వేశ్వరయ్య చేసిన సేవలను స్మరించుకోవడానికి, దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్రను గౌరవించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక మేధావి అని, దేశ నిర్మాణంపై ఆయనకున్న దార్శనికత పౌరులకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. మెరుగైన భవిష్యత్ కోసం నిర్మాణం, ఆవిష్కరణలు, పరిష్కారాలను అందించడంలో ఇంజనీర్లు చేసిన కృషికి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. విశ్వేశ్వరయ్య జీవితం శ్రేష్ఠత, క్రమశిక్షణ, ఆవిష్కరణ, ప్రజాసేవకు శాశ్వత ఉదాహరణగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జాతి నిర్మాణ ప్రయాణానికి ఆయన చేసిన అసాధారణమైన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. సుస్థిర అభివృద్దిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ఈరోజు జరిగిన 10వ వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026లో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం పునర్వినియోగం, పరిరక్షణ వంటి ప్రాచీన పద్ధతులను సమకాలీన విధానాలుగా మార్చుకుందని తెలిపారు. విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత, ఈపీఆర్ నిబంధనలు, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలు సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలను చేరుకోవడంలో కీలకమైన అడుగులని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్, భారత్ ఈయు సంయుక్త ఫ్రేమ్వర్క్, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ,
2: Circularity must extend it beyond waste management. It calls for embedding circular economy principles into the development and maintenance of sustainable and resilient infrastructure. For India, this is an important movement because our BRICS chairship has placed circular economy alongside sustainable lifestyles.
1: Akashavani Prantiya Vartalu Vintunnaru. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ల మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ప్రధానమంత్రి భారతదేశ ఆందోళనలను ప్రస్తావించారని చెప్పారు. పరస్పర గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని ఆయన సూచించారని రణధీర్ జైష్వాల్ తెలియజేస్తూ,
3: चर्चाओं के दौरान कई मुद्दे सामने आए. दोनों देशों के बीच में जब बात हुई लीडरशिप लेवल पे, प्रधानमंत्री ने भारतीय चिंताओं को भी रेखांकित किया, उनका भी उल्लेख किया और इस बात को रेखांकित किया कि दोनों पक्षों को एक दूसरे के मुख्य चिंताओं के प्रति संवेदनशीलता दिखानी चाहिए और तीन पारस्परिक सिद्धांतों यानी कि पारस्परिक हित, पारस्परिक सम्मान और पारस्परिक संवेदनशीलता द्वारा निर्देशित होना चाहिए.
1: యమునా నది పునరుజ్జీవనం కోసం ఉద్దేశించిన కిషౌ బహుళార్థక సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ సంఘటన చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కిషౌ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని చెప్పారు. దీని ఆర్థిక భారాన్ని సుమారు 90% కేంద్ర ప్రభుత్వం భరించగా, మిగిలిన 10% ఆయా రాష్ట్రాలు భరిస్తాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 104 పరుగులు చేసింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే తొలి మ్యాచ్లో విజయం సాధించడంతో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వాతావరణం. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 2 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా

ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపటి వరకు అరేబియా సముద్రంలోకి, అలాగే శనివారం వరకు నైరుతి దిశకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ సూచించింది. అలాగే శనివారం వరకు బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోకి కూడా వెళ్లవద్దని సూచించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,781 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 778 పాయింట్ల నష్టంతో 74,003 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 279 పాయింట్లు నష్టపోయి 23,118 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.96 పైసలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుస్థిర అభివృద్ధిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2 T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 8 గంటలు దాటి 40 నిమిషాలు కావస్తోంది అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ మనం కంటిన్యూ చేసేస్తున్నాం డిఏడిఏట్లో. అండ్ డిఏడిఏట్లో మీకోసం ఇప్పుడు వస్తున్న పాట గణేష్ మూవీ నుంచి అండ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3. అండ్ ఈ పాట హరిహరన్ గారు అండ్ సుజాత గారు పాడారు అండ్ వేటూరి గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 9 గంటలు లాంటి 2 నిమిషాలు కావస్తుంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం మధురస్వరాల్లోనికి. మధురస్వరాల్లో మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మీకోసం స్వయం కృషి చిత్రం నుంచి ఎస్ జానకి గారు పాడారు అండ్ సిరివెన్నెల గారు సాహిత్యం అందించిన ఈ పాట అండ్ చిరంజీవి గారు అండ్ అలాగే విజయశాంతి గారితో చూస్తున్న బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం.

మాటు ఆటు పోటు కోకమ్మ కట్టు దాటి పెట్టదు స్వీటు హాటు ఘాటు నాటు నీటు.

0: చాటు మాటు ఆటు పోటు కోకమ్మ కట్టు దాటి పెట్టదు స్వీటు హాటు ఘాటు నాటు.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 9 గంటల దాటి 28 నిమిషాలు అవుతుంది అండ్ మధుర స్వరాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండి. ప్రతి మీకోసం ఏముడికి మగుడు చిత్రాన్ని చేసి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ పి సుశీల గారు పాడారు అండ్ వేటూరి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చీకటమ్మ చీకటి, ముసకైన చీకటి, ఎచ్చనైన ఉసులెన్నో రెచ్చబ

0: ప్రగతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 10 గంటల నాటి 2 నిమిషాలు కావస్తూ ఉంది. అండ్ మనం ఏం రేపోతున్నాం వినిపించే రాగాల్లోనికి. అండ్ వినిపించే రాగాల్లో ఇప్పుడు మీకోసం వస్తున్న పాట అండ్ సత్యకాలపు సత్యయ చిత్ర నుంచి పాట అయితే వినేసేద్దాం. అండ్ ఈ సాంగ్ ఘంటసాల అనిపి సుశీల పాడారు, నా ఆరుద్ర గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

ఆర్తి ఎఫ్ఎం 101.3.

అడకలు చూస్తే మనసవుతుంది, కుల్లు కుల్లు చూస్తే మతిపోతుంది. ఆహా ఓయబ్బో ఏమి సింగారం ఓయబ్బో.

మంటలను మెరిపించు, ఒక కంట మంటలను మెరిపించు, కానీ ఒక కంట మల్లెలను కురిపించు. ఓయబ్బో ఏమి చెల్లి సొగసు, ఓయబ్బో ఏమి తల బిరుసు, ఓయబ్బో ఏమి చెల్లి సొగసు, ఓయబ్బో ఏమి తల బిరుసు. నీ నడకలు చూస్తే మనసవుతుంది, కుల్లు కుల్లు చూస్తే మది పోతుంది. ఆహా ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో

చేవు, కానీ ఆ పైన నన్ను ప్రేమించేవు. ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు, ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు. నీ నడకలు చూస్తే మనసు అవుతుంది, కుళ్ళు కుళ్ళు చూస్తే మతిపోతుంది. ఆహా ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం, ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం.

of roses, brightness of skies.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభారతి ఎఫ్ఎం
1: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.